శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ ఈరోజు మంగళవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 50 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయిలో ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని, జులై 2న తిరుపతిలో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన నిన్న మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో నిన్న ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాలను ఆయనకు లోకేష్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, ఏజెన్సీ పరిధిలోని అన్ని పీహెచ్సీల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పారిశ్రామిక ఉద్యాన హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కమిటీ ఆమోదం తెలిపిన అనంతరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రణతం సఖే మంజులత్యంత శోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనషట్పదో మే భవక్లేశతప్తః సదా మోదతాం

కటింభావయేన్ స్కందతే దివ్యమానం భావయేన్ స్కందతే.

శుద్ధ్వాదశ స్వీక్షణేషు మయీ షత్కటాక్షత్సకృత్పాతితశ్చేత్

యాహి వత్సేతి హస్తాం ప్రసార్యాహ్వయత్యాదరాచంకరే మాతురంగాత్ సముత్పత్య తాతం శ్రయంతం కుమారం హరశ్రేష్ట గాత్రం భజే బాలమూర్తిం హర

0: అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్టపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు.

0: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావటానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో 300,00,000 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36,00,000 టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 329,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమయ్యింది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోష్ని?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
10: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
11: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
10: కాసేపు ఉండొచ్చు కదా?
11: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
10: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
11: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
10: మీ తెలివి ముందు నాదేముందండి.
11: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
7: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
12: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
12: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
12: అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
13: మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, అనంతరం భగవద్గీత పారాయణం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు.

0: చేస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం, భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూలించలేదని, కాని అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన, క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా

0: ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గార రహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: इस राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 57వ శ్లోకం.

0: ఆశ్రిత్య మచ్చిత్త సతత భవ.
1: చేతసా, వివేకబుద్ధితో సర్వకర్మాణి, నువ్వు చేసే లౌకిక శాస్త్రీయ కర్మల యొక్క ఫలితాలన్నింటినీ మయి పరమాత్మనైన నాయందు సన్యస్య సమర్పించి, మత్పరః నేనే ఏకైక గమ్యంగా గలవాడవై, బుద్ధియోగం అనగా జ్ఞానరూపమైన ఏకాగ్రతను ఉపాశ్రిత్య ఆశ్రయించి, సతతం అవిచ్ఛిన్నంగా ఎల్లప్పుడూ, మచ్చిత్తః నాయందే నిలుపుకున్న బుద్ధి గలవాడవు భవ కమ్ము.
0: చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
1: ఓ అర్జున, నువ్వు చేసే లౌకిక వైదిక కర్మలన్నిటి ఫలితాలను పరమేశ్వరుడినైన నాకే సమర్పించు. పరమాత్మనే నీ జీవితానికి ఏకైక లక్ష్యంగా పెట్టుకో. సమ్యక్ దర్శన రూపమైన ఏకాగ్రతను ఆశ్రయించు. నువ్వు నీ కర్మలను చేసే సమయాల్లోనూ మిగిలిన సమయాల్లోనూ కూడా పరమాత్మ మీదే బుద్ధిని అవిచ్ఛిన్నంగా నిలబెట్టి ఉంచు. వాసుదేవుడనైన నేనే పరమాత్మనని గ్రహించి ఈ విధంగా నన్ను శరణు వేడు. ఈ శ్లోకంలో కీలకమైన పదం బుద్ధియోగం. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. భక్తిపూర్వకంగా నాకు శరణాగతి చేసేవారికి నన్ను అందించగల బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధి అంటే జ్ఞానమని, జ్ఞానమంటే సమ్యక్ దర్శనమని, భక్తులకు ఏ రకమైన సమ్యక్ దర్శనం ఉంటే వారు పరమాత్మను సూటిగా అందుకోగలుగుతారో అలాంటి సమ్యక్ దర్శనం మీద ఏకాగ్రత పేరే బుద్ధియోగమని చెప్పుకున్నాం. ఆ అర్థంలోనే భగవానుడు ఆ పదాన్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, బుద్ధియోగం అని. అర్జునుడి వంటి యోగసిద్ధుడికే ఇది అంతిమోపదేశమై ఉంటే భగవద్గీత విద్యార్థులు మిగిలినవారు తమ స్థాయి ఏమిటా అని విచారణ చేసుకుని దానికి తగిన సాధనాక్రమంలోకి ప్రవేశించాలనేదే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకానికి మనం అన్వయించుకోవలసిన సామూహిక సందేశం.
0: చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
2: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
4: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వి తో. ఏంటి జేఎస్వి టోన్ ఏదో కాస్త అటు ఇటుగా అయినట్టుంది, ఏం చేస్తాం బాస్? ఏది ఏవైనా సీజనల్ ఎఫెక్ట్ కి ఎవరు అతీతులు కారు అని మళ్ళా మళ్ళా ప్రూవ్ చేసింది. అప్పుడప్పుడు వల్ల పలకరిస్తూ ఉంటాయి, బట్ ఏది ఏవైనా రెట్టింపు ఉల్లాసంతో మరింత ఉత్సాహంతో మీ అందరినీ పలకరించడానికి. అండ్ అలాగే ఈ రోజు జూన్ 30th, అంటే ఎగ్జాక్ట్ గా 6 మంత్స్ అయిపోయింది మన ఈ ఇయర్ లో. మరి 6 నెలకి అయిపోయి 7వ నెలలోకి అడుగు పెట్టేటువంటి తరుణంలో ఇప్పటి వరకు మనం ఏం చేశాం, ఏం సాధించాం, అసలు మనం అనుకున్న గోల్స్ ని అచీవ్ చేయగలిగామా, అట్లీస్ట్ ఆ తరుణంలో లైనప్ అయ్యామా, ఇలాంటి ఆలోచనలతో కాస్త ఆలోచిస్తున్నారా? మరి మీ ఆలోచనలన్నిటికీ నా దగ్గర అయితే సమాధానం ఉంది, బట్ అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో బియాండ్ దాట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ఈ రోజు ఇవాల్టి కాఫీ టైమ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి తో.

జెంటిల్మెన్ మూవీ నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో రామ్ జోగే శాస్త్రి గారు రాసినటువంటి పాట, కార్తీక్ అండ్ ప్రణవి బ్యూటిఫుల్ గా పాడారు కదా. సో 7:28 దాటి అలా అలా పరుగులు తీస్తోంది మన స్టూడియోస్ లో టైం. అండ్ ఈ రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ డే అన్నమాట. అండ్ దానికన్నా ముందు ఒకరి పేరు తలుచుకుంటేనే నిజంగా ప్రపంచమంతా, భారతదేశమంతా కూడా ఒక తండ్రిగా ఆయన వైపు చూసింది. అంటే కుటుంబంలో ఏదన్నా ఒక సమస్య వస్తే అందరూ ఇంటి పెద్ద అయినటువంటి తండ్రి వైపు పిల్లలు ఎలా చూస్తారో, భారతదేశానికి ఏదైనా సమస్య వస్తే భారతదేశమంతా ఆయన వైపు చూస్తుంది. ఆయన స్వరాజ్య పోరాటానికి నాంది పలికినటువంటి తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు, విద్యావేత్త, కాటన్ వ్యాపారి. అలాగే 1892 నుండి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన సేవలందించారు. ఇలాంటి గౌరవం పొందినటువంటి మొట్టమొదటి ఆసియా వ్యక్తిగా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి వారు మరెవరో కాదు, దాదాభాయ్ నారోజీ. మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని పునఃస్మరించుకుందాం. అంటిల్ దెన్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్.

18 పేజెస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా, ఎంత బాగుంది ఈ పాట. సో వెల్, మరి మాట్లాడుకుంటున్నాం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి. మరి ఆయన ఎవరో కాదు, దాదాభాయ్ నవరోజీ. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని స్మరించుకుందామని చెప్పాను కదా. స్వరాజ్య అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పిలుపునిచ్చింది నవరోజీ గారే. మరి ఆయన బాల్య జీవిత విశేషాలకు వస్తే, 1825 సెప్టెంబర్ 4 అప్పటి ముంబై రాష్ట్రంలోని నవసారా, ప్రస్తుతం గుజరాత్ లో, అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో అది గుజరాత్ లో ఉంది. సో ఆ ప్లేస్ లో ఆయన జన్మించారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం పూర్తవగానే

బరోడా మహారాజ్ షాయాజీరావు గైక్వాడ్ వారి యొక్క సహాయంతో కళాశాల విద్యను కూడా అభ్యసించారు. అలా ఆయన చదివినటువంటి కాలేజీలోనే గణిత శాస్త్రం, తత్వశాస్త్రం బోధించేటువంటి ఆచార్యుడిగా నియమితులయ్యారు. విద్యారంగంలో కొనసాగిస్తూనే ఇటు బిజినెస్ వైపు కూడా అడుగుపెట్టారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 MHz.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 7:41 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దాదాబాయి నారోజీ గారు విద్యారంగంలో కొనసాగిస్తూనే బిజినెస్ లో కూడా అడుగుపెట్టారు. వ్యాపార నిమిత్తం 1855లో ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశపు స్థితిగతులని వినిపించి 1859లో ఆయనే స్వయంగా కాటన్ ట్రేడింగ్ కంపెనీని ఆరంభించారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో గుజరాతీ ఆచార్యుడిగా ఆయన నియమితులయ్యారు. మరి ఇలా కొనసాగుతున్నటువంటి ఆయన జీవితంలో భారతదేశపు రాజకీయాల వైపు ఆయన ఎలా అడుగుపెట్టారు, అసలు ఏం జరిగింది విందాం, తెలుసుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఇప్పుడే మీ స్టోర్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

ఆవార మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ మీ జేఎస్వితో. వెల్ మరి దాదాబాయి నారోజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల్ని తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగా భారతదేశపు రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైనటువంటి ఎన్నో విషయాలపైన చర్చించేందుకు నవరోజీ గారు లండన్ ఇండియన్ సొసైటీని ప్రారంభించారు. భారతీయులు పడుతున్నటువంటి కష్టాల గురించి తెలుసుకునేందుకు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు. ఆయన అడుగుకి ఆలోచనకి అక్షరమే ఆయుధంగా మారింది. అక్కడితో ఆయన ప్రయత్నం ఆగలేదు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం, అంటే బ్రిటిష్ పాలన వల్ల భారతదేశం ఆర్థికంగా ఎలా నష్టపోతోందో, మన సంపద విదేశాలకు ఎలా తరలి వెళ్లిపోతోందో తెలుసుకునేందుకు ఎంతో సుస్పష్టంగా ఆయన వ్రాతల ద్వారా పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో సుస్పష్టంగా ఆయన రచించారు. అంతేకాదు, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే వంటి వారికి దాదాబాయి నవరోజీ గారు గురువు. పిల్లలకు సమస్య వస్తే తండ్రి వైపు ఎలా చూస్తారో, అలా భారతదేశానికి సమస్య వస్తే నవరోజీ గారి వైపు చూస్తారు అని ఈ మాటని అక్షరాల జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట. అందుకనే ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచి జూన్ 30వ తారీఖున ముంబైలో 1917న భారతమాత ఒడిలో ఆయన చేరుకున్నారు. సో ఇంతటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆయన జీవిత విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ ఏ తరం వారికైనా భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వీరు చేసినటువంటి సేవ, పంచినటువంటి స్ఫూర్తి, సాహసం ఇవన్నీ కూడా మున్ముందు తరాల వాళ్లకి ఒక అతి గొప్ప జీవిత పాఠాలుగా ఎప్పుడూ మనకి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. సో వెల్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. వెల్ మరి 7:59 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి చాలా చాలా విషయాలైతే తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఆల్రెడీ చెప్పేశాను, అండ్ 6వ నెల ఆల్రెడీ అయిపోయింది. ఇవాళే లాస్ట్ డే, సో జూన్ 30. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ రోజుని పురస్కరించుకుని అన్నాను. మరి అలాంటి స్పెషల్స్ అస్సలు మిస్ అవ్వకుండా వినాలి అనుకుంటే డోంట్ మిస్ వివిధ్ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, వీటి తర్వాత మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. Until then, stay tuned and enjoy listening.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈ రోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు రాయితీ విద్యుత్ అందిస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. కూటమి హయాంలో రాయలసీమ పారిశ్రామిక ఉద్యానవన హబ్గా రూపొందుతోందని, రాష్ట పెట్టుబడుల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సీషెల్స్లో మూడు రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న భారత్కు చేరుకున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం జులై 4-5 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని కోరారు. ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కమిటీ ఆమోదం తెలిపిన అనంతరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో 8:57 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో దేని గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ డే. మామూలుగా పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తూ చుక్కలు లెక్క పెట్టుకోవడంలో ఉన్న ఆనందం మామూలుగా ఉండదు. అదేంటి జయస్వి, నిన్ననే కదా పౌర్ణమైంది. ఎస్, నిన్ననే బాస్ పౌర్ణమైంది, కరెక్టే. పౌర్ణమి చంద్రుణ్ణి అందంగా చూస్తూ మనసులో ఎన్నో పాటలు, చందమామను చూస్తూ పాడుకున్న పాటలు, చందమామను చూస్తూ కథలు వింటూ తిన్న అన్నం ముద్దలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా బాస్, గ్రహాలు, వాటి మూమెంట్స్, అవి చేసే కామెంట్స్, ఇవన్నీ ఒకవైపు. వీటి కక్షలో అవి తిరుగుతూ ఉంటే కక్ష కట్టినట్టుగా వీటి కాస్త ఎదురొచ్చేటువంటి కొన్ని ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి. మరి ఆ ఆస్ట్రాయిడ్స్ కి సంబంధించిన రోజే ఇవాళ మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మీ జయస్విత్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ

0: గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: దింతికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింతికి పప్ప దింతికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింతికి పప్ప దింతికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింతికి పప్ప.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో 8:17 దాటి అలా పరుగులు తీస్తోంది. సో మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 14,192 రూపాయలు ఉంది ఒక గ్రామ్. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 13,009 రూపాయలు ఉంది. అండ్ 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 10,644 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. అండ్ యస్, కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ ధరల విషయానికి వస్తే 1 లీటర్ పెట్రోల్ ధర 117.25 పైసలు అండ్ అలాగే 104.96 పైసలు డీజిల్ ధర. సో ఇలా ఉందన్నమాట పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్. సో వెల్, మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈరోజు ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేకి సంబంధించి చాలా విషయాలు నేను మీకు అందజేస్తా అన్నాను కదా. సో మరి ఏంటి ఈ ఆస్ట్రాయిడ్ డే, అసలు ఎందుకు జరుపుకుంటారు, ఏంటి దీని వెనుక ఉన్న స్పెషాలిటీస్? ప్రశాంతంగా గ్రహాలు వాటి కక్షలో తిరిగేటువంటి ఈ యొక్క తరుణంలో వాటికి అడ్డుపడేవి ఈ ఆస్ట్రాయిడ్స్, వీటినే గ్రహ శకలాలు అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో శాస్త్రీయ ప్రాధాన్యతతో నిర్వహించేటువంటి రోజే ఈ అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం అన్నమాట. మరి దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణమేంటి, అసలు ఈ గ్రహ శకలాలు ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఎక్స్ప్రెస్ రాజా, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్ మరి ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ. మనం మాట్లాడుకుంటున్నాము ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. దీనికి సంబంధించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు. అసలు ఈ గ్రహ సకలాలు అంటే ఏంటి? సోలార్ సిస్టమ్ ఏర్పడినటువంటి సమయంలో మిగిలిపోయినటువంటి చిన్న చిన్న రాళ్లు, లోహాలు, వాటి యొక్క అవశేషాలు, వాటినే ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మార్స్ ఇంకా జూపిటర్ గ్రహాల మధ్య ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి ఈ జూన్ 30th మాత్రమే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఎందుకు జరుపుకుంటున్నారు, దీని వెనక ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, తుంగుస్కా ఈవెంట్ అన్నమాట. పేరు వినడానికి చాలా కొత్తగా ఉన్నా దీని వెనక చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. 1908 జూన్ 30th, అంటే 1908 సంవత్సరంలో జూన్ 30th తారీఖున రష్యాలో సైబీరియా ప్రాంతంలో ఇప్పటి వరకు నమోదైనటువంటి అతిపెద్ద గ్రహ సకలాల ప్రభావానికి, అక్కడ జరిగినటువంటి సంఘటనకి జ్ఞాపకార్థంగా ఐక్యరాజ్య సమితి ఈ రోజుని అధికారికంగా అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ డేగా ప్రతిపాదించారన్నమాట. మరి ఈ ఈవెంట్ ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆస్ట్రాయిడ్ వల్ల మన భూమికొచ్చేటువంటి వాటి యొక్క కదలికల వల్ల ముందస్తు జాగ్రత్తల్ని పసికట్టి గ్రహ సకలాలు భూమిని ఢీ కొనకుండా స్పేస్ సైన్స్ ఎప్పుడూ యాక్టివేట్ అవుతూ, అండ్ దీనికి సంబంధించి భూమిని ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఎన్నో అంశాల మీద ప్రముఖ శాస్త్రవేత్తలు, వ్యోమగాములు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో నాసా ప్రపంచవ్యాప్తంగా భూమికి సమీపంగా వచ్చేటువంటి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ లైవ్ ట్రాక్ ఆస్ట్రాయిడ్స్ ఈవెంట్స్ ని కూడా జరుపుతూ ఉంటాయన్నమాట. అండ్ మనకి బాగా గుర్తుంటే శంబాల మూవీ ఆది, ఎస్ ఆది శంబాల మూవీలో మనం కూడా చూసాం కదా. సో ఆస్ట్రాయిడ్ అంటే ఒక గ్రహ సకలం గనక ఏదన్నా ఇలా మనకి భూమి మీద ఢీకొని లేకపోతే భూమి మీద పడినా దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వాట్ ఎవర్, వీటన్నిటి నుంచి మనకి అవగాహన కల్పించేందుకు, మనల్ని మనం రక్షించుకునేందుకు ఇలా సాంకేతిక పరంగా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తూ నిరంతరం కాపాడుతూ ఉంటారన్నమాట. సో దట్స్ ద మ్యాజిక్ అన్నమాట. అందుకని ఆ యొక్క తుంగుస్కా ఈవెంట్ ని, దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూన్ 30th తారీఖున అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ డేని మనం జరుపుకుంటాం. సో వెల్ మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు గుడ్ మార్నింగ్ విజయవాడలో. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట వచ్చేస్తోంది చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

డియర్ కామ్రేడ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. అంతా బానే ఉంది కానీ జేఎస్వి, ఇవాళ క్లైమేట్ ఎలా ఉండబోతోంది? క్లైమేట్కి ఏంటండి, అద్భుతంగా ఉండబోతోంది. సో దాదాపుగా మేఘావృతమై ఉంటుంది, అండ్ అక్కడక్కడ తేలికపాటి జల్లులు, చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉండొచ్చు. సో గరిష్టంగా టెంపరేచర్ అయితే 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, అండ్ కనిష్టంగా 26 డిగ్రీలు నమోదవచ్చు. సో వెల్, మరి ఎలా ఉన్నా క్లైమేట్, కాస్త ఎండగా, కాస్త వానగా, కొంచెం మబ్బుగా, ఇటు అటు మధ్య మధ్యలో మనకి ఇలాంటి చూస్తున్నారుగా, కాస్త జలుబులు, దగ్గులు, ఫ్లూ కూడా బాగా ఎక్కువగా ఉంది బయట. సో వైరల్ ఫ్లూ ఇలాంటి అవకాశాలు వచ్చే దారి చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ క్లైమేట్ మారుతున్నటువంటి ఈ తరుణంలో వానని ఆస్వాదిస్తే సరిపోదు, వాననిచ్చేటువంటి ఆ రెసిస్టెన్స్ ని కూడా మన బాడీ డెవలప్ చేసుకోవాలి. జనరల్ గా వాన నీటిలో తడిస్తే చాలా మందికి జలుబు వస్తుంది అంటారు, కానీ వాన నీరు ఉన్నంత స్వచ్ఛమైనటువంటి నీరు ఎక్కడా ఉండదు. కానీ మన శరీరం దానికి తట్టుకోవాలి అంటే మనం కూడా ఇన్నర్ గా చాలా స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి పౌష్టిక ఆహారాన్ని, అండ్ అలాగే చలవ చేసే పదార్థాలని, వీటితో పాటుగా శారీరకంగా దృఢంగా ఉండటానికి కాస్త ఎక్సర్సైజ్ అండ్ యోగా తోడైతే మనకి కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. తద్వారా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ప్రతి క్లైమేట్ ని ఆస్వాదించవచ్చు. సో వెల్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

घर में पार्टी है।

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో వెల్, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కానీ మీకు ఈ పాట గుర్తుందా? ఏ పాట? అదేనండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ అన్నమాట. దిగి దిగి తక తక, దిగి దిగి తక తక, దిగి దిగి తక తక తా, అరే మేరిన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంట. ఈ పాట మర్చిపోయే పాట బాస్. అస్సలు స్టూడెంట్స్ అందరికీ ఒక రేంజ్ సెట్ చేసిన సాంగ్ కాదు, కాదు ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సాంగ్. అందులోనూ మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా అనే ఆ స్టైల్, ఆ స్వాగ్ ఇప్పటికి కూడా అదే కొనసాగుతోంది. సరే గాని ఇవన్నీ అలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి ఒక పేరుంది. ఏంటో తెలుసా? అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందన్నమాట. అఫ్ కోర్స్ ఇది తెలిసిన విషయమే, ఎందుకంటే పండించేది వరి అండ్ దాంతోపాటుగా బంగారంతో సమానంగా మనం చూస్తామన్నమాట. మన పంట అంతా కూడా బంగారు పంటే కదా. మరి అంతటి బంగారు పంట పండినటువంటి ఈ నెలలో మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటే చాలా బాగుంటుంది కదా. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం, ఇదేదో మా ఇంటి బంగారంలా ఉందే. మా ఇంటి బంగారం అయితే టైటిల్, కానీ ఇది మాత్రం ఒక ఆథెంటికేటెడ్, ఒక స్టాంప్ అన్నమాట. ఎస్, మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. గోల్డ్ అంటే దాదాపుగా అంతా కూడా కేజీఎఫ్ఏ అనుకుంటాం, బట్ కేజీఎఫ్ కాకుండా ఒక కొత్త నూతన ఆవిర్భావం కర్నూలు జిల్లాలోని స్వర్ణగిరి. ఇక్కడ నాంది పలికింది. మరి అది ఇప్పటి చరిత్ర కాదు, అశోక చక్రవర్తి కాలం నాటి చరిత్ర. మరి ఆ చరిత్రకి ఈ యొక్క మేడ్ ఇన్ ఆంధ్ర బంగారానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఉన్నాయని గుర్తింపు పొందింది ఈ ప్రదేశం. వీటిని గుర్తించేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆ జొన్నగిరి పేరుని స్వర్ణగిరిగా మార్చారన్నమాట. మరి జొన్నగిరి గోల్డ్ మైన్స్ వాటి యొక్క మొట్టమొదటి ఉత్పత్తిగా ప్రతి బంగారు బిస్కెట్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంతో పాటు ఎంతో కళకళలాడుతూ అద్భుతంగా మెరిసిపోతున్నటువంటి ఈ యొక్క బంగారం మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ అని చాలా గర్వంగా మనమందరం చెప్పుకునేటువంటి గోల్డెన్ మూమెంట్ బాయ్స్, మరి అలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోకపోతే ఎలా, తెలియచేయకపోతే ఎలా? వాణిజ్యపరంగా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక మంచి సంకేతంగా నిలుస్తోంది. ఇలాంటి ఆలోచన అన్నమాట, నిజంగానే చాలా మంచి మూవ్ కదా. సో వెల్, మరి మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈ మాట్లాడుకున్నాక ఇంకొక పాట వినకపోతే ఎలా బాస్? మరి పాట వినేసిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ డే గురించి కూడా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటి గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి

0: త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: నాణ్యతలో రాజీ లేదు,
8: ధరలో సాటి రాదు.
7: నాణ్యతకి, నమ్మకానికి మరో పేరు
8: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
7: విజయ వంట నూనెలు.
9: పంచకట్టినవాడు పెద్దరాయుడైతే ప్రపంచాన్నేలేది మాత్రం ఆండ్రాయిడే బాస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చిందనుకోండి. బట్ ఏంటి ఈ స్పెషల్? దీని వెనుక ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎనీ టైం కాదు కాదు, ఆల్ టైమ్ నెట్వర్క్ గా మారిపోయింది ఈ సోషల్ మీడియా. సింగిల్ క్లిక్, ఒక్క పిక్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇదే మంత్ర. వ్యూస్, కామెంట్స్, షేర్, ఇంకా సబ్స్క్రిప్షన్స్ తో పాటుగా మనిషినే కాదు ప్రపంచానికి నువ్వేంటో తెలియచేసేటువంటి ఒక స్థాయిని ఏర్పరచుకుంది ఈ ఒక సామాజిక మాధ్యమం. పల్లె నుంచి ప్యారిస్ వరకు సోషల్ మీడియాతో వర్చువల్ వరల్డ్ టూర్ కూడా చేసేయచ్చు బాస్. న్యూ డిజిటల్ రెవల్యూషన్ ఎరాలో తిరుగులేని శక్తిగా మారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త రంగులు అద్దుకుని రెప్పపాటు కాలంలోనే చాలా ఇన్ఫర్మేషన్ ని అందిస్తోంది. అండ్ ఏఐ తో నడవటం లేదు, ఇన్ఫాక్ట్ పరుగులు తీస్తున్నాము అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఎక్కడ చూసినా, ఏం చేసినా సోషల్ మీడియా వాడని వాళ్లు అస్సలు లేనేలేరు కదా. మరి సోషల్ మీడియా ఇంతగా వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి కదా. ఈరోజు ఇంటర్నేషనల్ సోషల్ మీడియా డేకి సంబంధించి మరి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం. నిత్యం నిద్రలేస్తూనే గుడ్ మార్నింగ్ కన్నా కూడా ముందు కరాగ్రే వసతే లక్ష్మీ కన్నా కర మధ్యే ఆండ్రాయిడ్ ఫోన్, సెల్ ఫోన్ అని చెప్పి పాడుకునేటువంటి స్థితికి వచ్చేసింది. మరి నిద్ర లేచి లేవగానే ఫస్ట్ మనం చూసేది ఫోనే కదా. మరి దాంతో మెసేజెస్ అని, నోటిఫికేషన్స్ అని, అవని ఇవని, కాల్స్, మీటింగ్స్, స్కెడ్యూల్స్, ఇలా డైలీ మనకున్నటువంటి వర్క్ నంతా కూడా సోషల్ మీడియాతోనే మేనేజ్ చేస్తున్నాం. మరి దీనికి ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, 0 to hero, nowhere to somewhere, actually everywhere. ఆపర్చునిటీస్ పరంగా ప్రతిభకి ఒక అవకాశం కోసం ఎదురు చూసేటువంటి తరుణం అనేది ఎప్పుడో సమసిపోయింది. అవకాశాన్ని సృష్టించుకునే ఎరా అండ్ ప్లాట్ఫామ్ ఈ సోషల్ మీడియా. కాంటెంట్ క్రియేషన్ పురాణాల నుంచి టెక్నాలజీ వరకు నీష్ ఏదైనా, ప్లాట్ఫామ్ మాత్రం సోషల్ మీడియాగానే నిలుస్తోంది. బిజినెస్, కెరియర్, బ్రాండ్, పర్సనల్ ప్రమోషన్, పర్సనల్ బ్రాండింగ్, ప్రొఫెషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, అలాగరిథమ్స్, ఇలా ప్రతి దాంట్లో కూడా రియల్ టైమ్ కమ్యూనికేషన్ అందిస్తుంది సోషల్ మీడియా. కమింగ్ బ్యాక్ టు ద డీమెరిట్స్, వీటి విషయానికి వచ్చేస్తే లైక్స్, షేర్స్, వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్, వీటితో ఎడిక్ట్ అయిపోయి మెంటల్ హెల్త్ అనేది బాగా దెబ్బతింటోంది.

అండ్ దాంతో పాటుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మిస్యూజ్ చేసుకుంటూ ఎంతో మిస్ఇన్ఫర్మేషన్ ని సోషల్ మీడియాలో ప్రోపగాండా చేయటం, అలాగే కొన్ని అన్నెసెసరీ హైప్ వల్ల, కొన్ని అన్నెసెసరీ ఇష్యూస్ ని ఎక్కువగా హైప్ చేయటం వల్ల మానసికంగా మనిషి యాంగ్జైటీకి, స్ట్రెస్ కి, డిప్రెషన్ కి లోనవటం, ఇలా వరుసపెట్టి రీల్స్ చూస్తూ ఉండటం, మన బ్రెయిన్ లో ఉన్నటువంటి హార్మోనల్ అండ్ మెకానికల్ యాక్షన్స్ కూడా స్లో డౌన్ అవటం, ఇవన్నీ ఒక పక్కైతే సైబర్ క్రైమ్ అండ్ వీటితో పాటు ప్రైవేట్ లైఫ్ కి సంబంధించినటువంటి హ్యాపీనెస్ లని సంతోషంగా మనం పోస్ట్ చేసుకుంటే అవి వేరే వేరే డిస్టర్బెన్సెస్ గా టర్న్ అవుట్ అయ్యి ఒక మేజర్ ఎడిక్షన్ గా మనల్ని మనం ఎంతగానో కోల్పోయేటువంటి స్థితిగతులకి చేరుకునేటువంటి తరుణం అన్నమాట. సో సోషల్ మీడియా ఎంత బాగా వాడుకుంటే అదొక పదునైన ఆయుధంలా ఉపయోగపడుతుంది. అదే విస్తృతంగా అన్ని విషయాలకి దాన్నే మనం వాడాము అంటే అదే మన పాలిట కట్టప్పలాగా మారి బాహుబలికి ఎలా దెబ్బతీసిందో మనల్ని మనమే తోసేసుకున్నట్టనమాట రిస్క్ లోకి. సో ఏది ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు మాత్రమే అప్రమత్తంగా యూస్ చేయాలి. సో వీటి గురించి అవగాహన కంప్లీట్ గా ఉండాలి. ఇవి అందరికీ తెలిసిన విషయాలైనా కూడా మళ్లీ మళ్లీ చెప్పటంలో మనల్ని మనం కాపాడుకోవటం దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. సో సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాక ఈ పాట వినకపోతే ఎలా? బాయ్స్ వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం

తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వం, సాంకేతికత, విశ్వాసం, వ్యాపారం అనే థీమ్తో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ప్రాంతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. నవంబర్లో నిర్వహించనున్న 31వ సీఐఐ సదస్సుపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన రాష్టీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన నిన్న మాట్లాడుతూ గ్రామీణాభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ విధానాలను పాటిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడారు. పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని కూడా 15 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం జులై 4-5 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని కోరారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా అదే ఆనందాన్ని, అంతే సంతోషాన్ని, అంతే నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి. మరి అలాంటి పాటల్లో చంద్రలేఖ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. 9:59 అయిపోయింది మన క్లాక్ లో టైం. జీవితంలో మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం వెంటనే రాకపోవచ్చు అని చెప్పి, మనం పడ్డ కష్టము, మనం చేసిన పని రెండూ వృధా కావు. చేసే ప్రయత్నం పట్ల ప్రేమ కూడా తగ్గదు. మనకి దక్కనిది ఇంకొకరికి ఎవరికైనా దక్కింది అంటే సంతోషించే మనసు, అందరికీ అది స్వీకరించేటువంటి మనసు అన్ని సందర్భాలలో ఉండకపోవచ్చు. మరి అలాంటి సందర్భాలలో మనిషికి రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి, ఎలాగైనా అది నాకే దక్కాలి అనేటువంటి స్వార్థం. రెండోది ప్రేమ. ఎలా అయితేనే, ఎవరికి దక్కితేనే, ఎప్పుడు ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అది దక్కుతుంది అని నమ్మి తన పని మీద ప్రేమతో విశ్వాసంతో ముందుకి సాగటం. ఈ రెండిటి యొక్క ప్రతిఫలాలు మీ అందరికీ తెలుసుగా. దేన్ని ఎంచుకుంటే మనం ఎలా ముందుకు వెళ్తాము అని. మరి ఒక ఆయన ప్రేమని ఎంచుకున్నారు, అంటే రెండవ దారిని, ప్రేమ మార్గాన్ని ఎంచుకుని తనకి లేకపోయినా తనకి అవకాశం ఉండి కూడా ఆర్థికంగా తనకి ఆయన వయసులో ఉన్నప్పుడు తన స్థితిగతులు సహకరించకపోయినా చదువుకోవాలి అనేటువంటి తృష్ణ అలానే మిగిలిపోయింది. కాని ఆ దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన అక్కడే ఆగిపోలేదు. నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సేవకి ప్రభుత్వం పద్మశ్రీతో ఆయన సేవ

అని గౌరవించింది. ఇంతకీ అసలు ఆయన ఎవరు, ఆయన ఏం సేవ చేశారు, ఆయన ఎందుకు చదువుకోలేక ఆగిపోయారు, ఈ విషయాలన్నిటి వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. సో ఇవాళ తెలుసుకుందాం ఆయన ఎవరు, పద్మశ్రీతో ప్రభుత్వం ఆయన సేవని గౌరవించింది అని అన్నాను కదా, మరి అంతటి ఉన్నతమైనటువంటి పురస్కారం సాధించిన ఒక సామాన్యుడి కథ గురించి ఈనాటి మన జోరుగా హుషారుగాలు. సో వెల్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమతో మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా 9:21 దాటి 50 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. వెల్, మరి మనం మాట్లాడుకుందాం కదా ఒక ఆయన, ఆయన జీవితాన్ని, ఆయన జీవిత సంపాదనని పణంగా పెట్టి చేసినటువంటి ఒక అద్భుతమైన సేవకి ప్రభుత్వం పద్మశ్రీతో ఆయన సేవని గౌరవించింది. అండ్ ఇది ఒక సామాన్యుడి కథ అని చెప్పాను కదా, మరి ఈ కథలో కథానాయకుడు ఎవరో తెలుసా? ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ అండి. ఆయన ఒక బస్ కండక్టర్. రోజు ఎంతో మంది ప్రయాణికులకు టికెట్స్ ఇస్తూ వారి వారి డెస్టినేషన్స్ చేరేలాగా చూసుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి జీవనం గడిపేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి. బస్ కండక్టర్ అంటే ఇంకేంటి బాస్, హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, సెట్ అయిపోవచ్చు కదా అని ఆయన రిలాక్స్ అవ్వలేదు. న్యూ డిజిటల్ ఈ యొక్క తరంలో, ఇలా వేగంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ తరంలో, ప్రతిదాన్ని కూడా సెల్ ఫోన్స్ లోను, ఇంకా మనకున్నటువంటి ఐపాడ్స్ లో కానివ్వండి, మనకున్న సాంకేతికత వీటిని అనుసంధానిస్తూ సాగేటువంటి ఈ తరుణంలో ఆయన ప్రయాణం మాత్రం అక్షరాలతో ముడిపడింది. ఆయన ఆలోచన ఆగిపోలేదు. నిత్యం ఆయన బస్ కండక్టర్ గా వ్యవహరిస్తూనే బస్లో ఎంతో మంది స్టూడెంట్స్ ని, అలాగే కాలేజెస్ కి వెళ్లేవాళ్లు, స్కూల్స్ కి వెళ్లేవాళ్లు, వీళ్లు చదివేటప్పుడు వీటన్నిటి ఆ హడావిడిని ఆయన చూస్తూ ఎంతో సంతోషపడేవాడు. అదేంటి, ఎందుకంత ఆనందపడేవాడు అంటే, ఆయన కొంతవరకు చదువుకున్నారు, ఆయన చదువుకి తగ్గట్టుగా ఒక ఉద్యోగం వచ్చింది. కానీ ఉన్నత స్థాయికి చదువుకోవాలి అంటే ఆయన దగ్గర ఆర్థికంగా స్థితిగతులు సహకరించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎంతో మందికి ఆ టికెట్ చూసి వాళ్ల వాళ్ల స్కూల్స్ కి కాలేజెస్ కి వాళ్ళు వెళ్లేటువంటి తరుణంలో ఆయన ఎంత మురిసిపోయేవారో. ఇలా ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ప్రయాణికుడి యొక్క గమనాన్ని సుగమం చేస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ఇంతకీ ఆయన పేరేంటి తెలుసుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: భారతీయుడు 2 మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జేఎస్వితో. వెల్, మరి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక బస్ కండక్టర్, ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుడు, ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. ఇంతకీ ఆయన పేరేంటి, ఆయన ఎక్కడుంటారు? కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్నటువంటి హరళహళ్ళి గ్రామానికి చెందినటువంటి ఆయన అంకెగౌడ. ఆయన చిన్నతనంలో అప్పటి ఆయన వ్యక్తిగత స్థితిగతులకు పుస్తకాలు కొనుక్కుని ఉన్నత విద్యని అభ్యసించేటువంటి ఆర్థిక శక్తి లేకపోవడంతో ఆయనకి వచ్చినటువంటి ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సాగించేవారు. కానీ మనసు సంతోషంగా లేదు, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి పట్టుదలే ఆయనకి ముందుకు నడిపించేది. మరి ప్రతి పట్టుదల, ప్రతి ఒక్క శుభ సంకల్పం ఎంతో మంచితనానికి దారితీస్తుంది, సుజ్ఞాన నిధిగా మారుతుంది అని ఆయన కూడా ఊహించలేదేమో. మరి ఆయన చేసినటువంటి ఆ పనేంటి, అంకెగౌడ గారు ఏం చేశారు తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సీను మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 9:40 మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము జోరుగా హుషారుగాలు మాట్లాడుకుంటున్నాము అంకె గౌడ గారి గురించి. మరి ఆయన కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్నటువంటి హరళహల్లి గ్రామానికి చెందినటువంటి వారు. అండ్ ఆయన ఒక బస్ కండక్టర్. అండ్ ఆయన చేసినటువంటి ఆ శుభ సంకల్పం ఏంటి, ఆయనకి వచ్చినటువంటి ఆలోచనే పుస్తకాల సేకరణ. ఆ వచ్చిన శాలరీతో ఇంటి అవసరాలకే కాదు చాలా ఎక్కువ భాగం ఆయన యొక్క జీతంతో పుస్తకాలపైనే వెచ్చించేవారన్నమాట. అలా దాదాపుగా ఆయన పదవీ విరమణ చేసేటువంటి సమయానికి 20 లక్షలకు పైగా పుస్తకాలను ఆయన సేకరించారు. కొన్ని అరుదైనటువంటి పురాతన తాళపత్రాలు ఇంకా మన్యుస్క్రిప్ట్స్ కూడా ఆయన సేకరించిన వాటితో భద్ర

పరిచారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకాలని ఆయన ఏ భాషల్లో సేకరించారు, ఏ భాషల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసా? దాదాపు 20 భాషలకు సంబంధించినటువంటి అన్ని రకాల పుస్తకాలని కూడా ఆయన సేకరించారు. మరి వీటిని ఆయన ఎక్కడ భద్రపరిచారు, ఏంటి వీటి వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, అండ్ ఎప్పటినుంచి ఆయన సేకరించడం మొదలు పెడితే 20 లక్షలకు పైగా పుస్తకాలయ్యాయి? మాట్లాడుకుందాం వీటి గురించి ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

9:48 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము జోరుగా హుషారుగాలు అన్నమాట. మాట్లాడుకుంటున్నాం కదా అంకెగౌడ గారు భద్రపరిచినటువంటి పుస్తకాల గురించి. 20 లక్షలకు పైగా పుస్తకాలని ఆయన సేకరించి 20 భాషలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలని పుస్తక్ మానే అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ యాక్సెస్ లైబ్రరీగా అందరికీ మరీ ముఖ్యంగా విద్యార్థులకి అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. సో వీటన్నిటినీ కూడా పుస్తక్ మానే అనేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ యాక్సెస్ లైబ్రరీగా అందరికీ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నేను అనేటువంటి భావన స్వార్థంగా నిలిస్తే నాలాగా ఇంకొకళ్ల జీవితం అవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఇంతటి జ్ఞాన వృక్షంగా నిలిచింది. అనేక భాషలలో తన జ్ఞానాన్ని దశ దిశలా వ్యాపింపచేసినటువంటి ఇది అక్షరాల అక్షర ఆనందం అందించినటువంటి ద అన్సంగ్ హీరో అంకెగౌడ గారు. కొటేషన్స్ అన్ని కూడా చెప్పుకోవడానికే పనికొస్తాయి అని అంటూ ఉంటాం కదా, కానీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి సేవ ఏ రంగంలోనైనా సరే ఏదైనా సరే ఎప్పుడూ కూడా భవితకి బంగారు బాటలు వేస్తాయి అన్న వాటికి నిదర్శనంగా నిలిచింది అంకెగౌడ గారి యొక్క జీవితం. సో టెక్నాలజీ పంచిన జ్ఞానం ఈ తరానికి తెలుసు, కానీ టెక్నాలజీని ట్రైన్ చేసింది ఈ పుస్తక జ్ఞానము అనేది మాత్రం నువ్వు గుర్తించు. ప్రతి పుస్తకం మన తలవ్రాతను మార్చేటువంటి దస్తకమే. సో దట్స్ ద బ్యూటీ అన్నమాట. అంత గొప్ప సేవ చేశారు కాబట్టి ఒక సామాన్యుడికి అన్సంగ్ హీరో అనేటువంటి కేటగిరీలో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. పురస్కారం అందుకుంది అంటే ఆయనని సామాన్యుడు అని ఎలా అంటాం? నిజంగానే జ్ఞానం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. సో మనకున్న దాంట్లో ఎప్పుడు మన వాళ్ల గురించి మన కోసం మనతే ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆగిపోతాం. మనది కాదు అనుకుని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనం అంకెగౌడ గారి జీవితం. సో వెల్, మరి ఇంత మంచి పుస్తకాలను అందించి A to Z అప్పటి నుంచి ఇప్పటి ఏం కావాలి అనేటువంటి వాటన్నిటికీ సంబంధించిన ఈ యొక్క బుక్స్ ని యాక్సెస్ లోకి తీసుకొచ్చి ఫ్రీ లైబ్రరీగా అందించినందుకు మీకు మా అందరి తరఫు నుంచి హార్టీ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా మీకు పురస్కారం వచ్చినందుకు, అలాగే మనసా వాచా కర్మణ మీకు మా నమస్సులు. సో వెల్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి జోరుగా హుషారుగా.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెన్ ఈజ్ మైటర్ దాన్ స్వార్డ్. ఈ మాట అదే మీ ప్రావర్బ్ అందరికీ తెలుసు కదా, పెన్ ఈజ్ మైటర్ దాన్ స్వార్డ్. అండ్ ఆల్సో ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎవరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు దాన్ని అచీవ్ చేయగలరు అనే విషయం పక్కన పెడితే, అసలు ముందు దాన్ని అచీవ్ చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సంసిద్ధంగా ఒక అడుగు ముందుకి వేశావా? నీ మీద నీకు నమ్మకము విశ్వాసము ఉన్నాయా? అది ఏ రంగంలోనైనా సరే. సో ఇది ఎప్పుడైతే మన మైండ్ లో ఉంటుందో అప్పుడు ప్రతి విషయం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అండ్ ఆ వచ్చిన కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేటువంటి థాట్ ప్రాసెస్, యాటిట్యూడ్ మనకి డెవలప్ అవుతుంది. తద్వారా అల్టిమేట్ రిజల్ట్ మీకు తెలుసు కదా, సక్సెస్. సక్సెస్ వెంట మనం పరిగెట్టడం కాదు బాస్, మనం చేసేటువంటి పని సఫలమైతే సక్సెస్సే మన వెంట పరిగెడుతుంది. ఆయన చేసిన పని కూడా అదే. అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చి పురస్కారం ఆయనని వరించింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సో ఆలోచించండి పాజిటివ్ గా. మీకు వీలైనంత వరకు, మీరు చేయగలిగినంత, ఏదైనా సమయం ఉంటే మీ యొక్క ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ లో మీరు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మనం మనతోటి వాళ్ళకి సహాయపడినా అదొక పురస్కారంతోనే సమానం కదా. మనలాగా ఇంకొకళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా

బాగా చేయగలరేమో ఆ నమ్మకాన్ని అందించినా, ఇతరులకు ఆ ధైర్యాన్ని అందించినా, మన మాట వల్ల ఇంకొకరికి సంతోషం కలిగినా కూడా అది పురస్కారంతోనే సమానం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. వెల్, ఇది ఈనాటి మన జోరుగా హుషారుగా. వెల్, ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు జిల్లాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని మంత్రి లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్లలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల

డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం జులై 4-5 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని కూడా 15 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఉక్రెయిన్తో తమ యుద్దాన్ని ముగించే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. గతంలో చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు పుతిన్ తాజాగా ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. మనమున్నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. చాలా మంది బ్యూటిఫుల్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు కదా. ఆ ఆనందం అంతా కూడా కనిపిస్తోందండి. సో ఇంతమంది మెసేజెస్ చేశారో ఒకసారి చూడబోయే ముందు నేనైతే ఈనాటి నవరస భరిత హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకన్నా ముందు గుడ్ మార్నింగ్ జేఎస్పి అంటూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి థ్యాంక్ యూ సో మచ్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. సో చాలా పెద్ద పెద్ద మెసేజెస్ పెట్టారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క భావాన్ని భావుకథని పంచుకున్నందుకు జోరుగా హుషారుగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటూ. సో వెల్ థ్యాంక్స్ అ లాట్. ఆండ్రాయిడ్ చేతబట్టి ఆకాశవాణి ముందుకొచ్చి అదే ఆండ్రాయిడ్ గురించి చెప్పిన జేఎస్వి గారికి శుభోదయం. అరచేతిలో ఒదిగినటువంటి అద్భుత ప్రపంచం తను, అడిగిన విషయాన్ని క్షణాల్లో అందించే జ్ఞానదీపం తను, తెలియని ప్రశ్నలకు సమాధానమై పలుకుతూ దూరాలను దగ్గర చేసే సమాచార సేతు, చేతిలోనే ఉన్న ఉపయోగించేటువంటి చేతులను బట్టి విలువలను పొందవచ్చు. అవసరానికి వాడితే వరం, అవివేకంగా వాడితే భారం. జోరుగా హుషారుగాలో ఆయన పేరు చెప్పకుండా అరగంట పాటు ప్రోగ్రామ్ ని ఎంతో ఉత్సుకతతో ఉత్కంఠంగా నడిపించారు. అంకెగౌడ గారి గురించి మంచి విషయాలు పంచారు. పుస్తక సేకరణ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, పేరు చెప్పకుండా అరగంట సేపు నాంచినందుకు చాలా ఉత్సుకతతో చాలా మంది అనుగుణుంటారు కదా, అబ్బా ఎవరు ఎవరు పేరు చెప్పచ్చు కదా జేఎస్వి అని చెప్పి పోలేన్. ఆ మాత్రం ఎంతూజియాజం లేకపోతే ఇలాంటి వాళ్ల యొక్క చరిత్ర విన్నప్పుడు ఆ కిక్ ఉండదు. మరి గుర్తుండాలంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పని చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హరివిల్లు అంటూ శ్రీవత్స గణేష్ కోనాపూర్ నుంచి పంపించారు. అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి శుభోదయం అండి, మీకు కూడా హరివిల్లుకి స్వాగతం. శుభోదయం తెలియజేస్తూ మనకి అంకెగౌడ గారి గురించి చాలా బాగా చెప్పారు అండ్ యూత్ బుక్స్ గురించి చాలా విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నీట్ యూత్ కి మార్గదర్శకంగా నిలిచారు అంటూ అబ్దుల్ కలాం గారు పెద్దపరమి నుంచి థ్యాంక్స్ అలాట్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అదిరింది బాస్. హరివిల్లుకి స్వాగతం, మీకు కూడా హరివిల్లుకి స్వాగతం. సో ఈనాటి నా మొట్టమొదటి ప్రశ్న ఏంటి, సంధించేస్తున్నాను, సమాధానం పంపించడానికి సిద్ధంగా ఉండండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా సింగపెన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా సింగపెన్నే అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది? సో ఆన్సర్ లోనే ఉంది ఈ క్లూ, నేను అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది. ఎనీవేస్ చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తారో. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా సింగపెన్నే అనే పథకాన్ని ప్రారంభించింది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
6: విజయ వంట నూనెలు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 10:16 దాటి 46 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా సింగపెన్నే అనే పథకాన్ని ప్రారంభించింది? సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎంతమంది మనకి ఆన్సర్స్ చేశారో. హాయ్ జేఎస్వి గారు, శుభోదయం. ఎన్నో విషయాలు అందిస్తూ మమ్మల్ని విజ్ఞానవంతులుగా తయారు చేస్తున్న మీకు ధన్యవాదాలతో పాటు హరివిల్లు కూడా స్వాగతం చెప్పేస్తున్నాము. అది సంగతి అనమాట. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రాధామున్నా ఏలూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడండి అసలు ఆనందం వచ్చింది. అండ్ మా కోసం ఒక పాట వినిపించండి అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సో సాంగ్ వినిపించే టైం అయితే ఇది కాదు, బట్ సాంగ్ రిక్వెస్ట్ కాకపోయినా అద్భుతమైన పాటలు మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. గుడ్ మార్నింగ్ జయశ్రీ గారు. ఓ జయశ్రీ మా బంగారు తల్లి, కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఎలా ఉన్నారు? ఎంఎస్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ బాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్తూ ఉంటే ఒక పుస్తకం చదివి విన్నట్టే ఉంది, చదివి విన్నట్టే ఉందా? చాలా చాలా ధన్యవాదాలండి, థ్యాంక్స్ అలాట్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానాన్ని పంపించారు. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. అండ్ దాంతో పాటుగా శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. నాకు అనిపిస్తోంది ఆన్సర్ ఇదేనేమో అని దేవసేన గారు సరైన సమాధానమే పంపించారు. శుభోదయం జయశ్రీ గారు, పద్మశ్రీ అంకెగౌడ గారి నిజ రూపమైనటువంటి అక్షర తపస్సును, ఆయన జీవిత శ్రమలను మరియు ఆ అజ్ఞాన బాండాగార విశిష్టతను, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన బాండాగార విశిష్టతను కొనియాడుతూ మన శ్రోతలకు సరికొత్త జోరుని హుషారుని నింపేలాగా నా ఈ చిన్న ప్రయత్నం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్షర తపస్వి అంకెగౌడ, ఒకనాడు బస్ కండక్టర్ ప్రయాణం, నేడు అక్షర సామ్రాజ్యానికి సింహాసనం. జేబులో డబ్బులు లేకపోయినా గుండె నిండా జ్ఞానపు కాంతి నింపినటువంటి మహామనీషి, కన్నీళ్లతో ఖాళీ పేజీలుగా మార్చుకుని ఆ పేదరికాన్ని చదువును ఆపేస్తే కన్నీళ్లతో ఖాళీ పేజీలుగా మార్చుకోకుండా కండక్టర్గా టికెట్ కొడుతూనే జ్ఞానలోకానికి పాసులు పంచారు. ఇలా కూడబెట్టిన జీతమంతా కూడా పుస్తకాల మూటలైంది. అలాగే పాత సామాన్ల కొట్లో రాలినటువంటి కాగితం కాకుండా ఆయన చేతిలో అమూల్యమైన గ్రంథాలయ్యాయి. అలా పురుడు పోసుకుంది పుస్తకమానే అనేటువంటి అక్షరాల గుడి, 20 లక్షల పుస్తకాల నిధి, అది ఒక వ్యక్తి సేకరించినటువంటి గ్రంథాలయం కాదు, భావితరాల కోసం దాచిన అక్షర క్షీరసాగరం. ఎంతో మంది పేద పిల్లల చదువు కొరకు, పరిశోధన జ్ఞానం తృష్ణ ఉన్నటువంటి వారి కొరకు తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి త్యాగధనుడు. ఢిల్లీ పీఠం కూడా సలాం అనేటువంటి భారతదేశం ఆయన యొక్క సేవని పద్మశ్రీ అంటూ పాదాభివందనం చేసి గౌరవించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. అండ్ కేవలం మనుషులనే కాదు, మట్టిలో కలిసిపోయే అక్షరాలను కూడా బతికించినటువంటి అమరజీవి అంటూ అక్షర తపస్వికి శతకోటి వందనాలు తెలియజేస్తూ సుష్లా వేణుగోపాల్ దత్ గారు మెడ్రాస్ నుంచి మనకి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, అండ్ రైట్ ఆన్సర్ కూడా. హాయ్ జయశ్రీ, గుడ్ మార్నింగ్ అంటూ కాకాని నుంచి సుమా గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. జయశ్రీ గారు, మీ వాయిస్ కాస్త జలుబు చేసినా, బాగుందండి వినడానికి. అమ్మో, ఇలా కూడా ఉందా అండి? బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య గారు మంగళగిరి నుంచి ఆన్సర్ కూడా పంపించినందుకు, 20 లక్షల బుక్స్ స్వీకరించినటువంటి అంకెగౌడ గారికి పురస్కారం ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే అలాంటి మహానుభావుడు జరిగినటువంటి కాలాన్ని బుక్స్ స్వీకరించి ఎంత కష్టపడి ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఉండటం ఆయన మనం చేసుకున్నటువంటి అదృష్టం అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. మీరు పంపిన మాట అబ్సల్యూట్లీ నిజమండి, ఎందుకంటే ఆయన సేకరించినటువంటి ఆ టైం, ఎంత గొప్ప సమయాన్ని ఆయన వెచ్చించి ఎన్ని పుస్తకాలు సేకరించారు అంటే సామాన్యమైంది కాదు. సో గణేష్ రాజు ఫ్రమ్ శ్రీవత్స కోనపూర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సంహిత గరిరాజు సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ వాటితో పాటుగా శుభోదయం అండ్ ఈనాటి కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నాకు మెసేజ్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. ఇది రాబోయే అతిథి అయితే కాదండి, ఇది నవరస భరిత హరివిల్లు. మీరు 102.2 మీటర్స్ మీద ఉన్నారు, కానీ వింటోంది, మెసేజ్ చేసింది మాత్రం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ భారతికి. మరి ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.
మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేసినందుకు, భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మా అభిమాన ఆర్జే జయస్వి గారికి శుభోదయం. మహిళల రక్షణ కోసం అంటూ ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు కూడా పంపించండి. ఓకే, రాఘవ గారు మీకు కూడా శుభోదయం. సో వెల్, ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. డౌటే లేదు, సింగపెండే. అందుకే ఇది చెప్తున్నప్పుడు నాకు ఆ పాటే గుర్తొచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, విజల్ మూవీ.

నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటుగా నా రెండో ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి ఈ పాట తర్వాత. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మరి 10:29:30 అయిపోయింది. మరి నవరస భరిత అరవిల్లులో నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? సో క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పైన వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Until then, stay tuned.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు. పోలీస్
5: మిస్ సీమా
3: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
3: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
5: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
3: హాయ్.
7: RBI అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ MT గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి MS గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
10: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వెల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏ దేశం తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్స్ తెలిస్తే నాకు పంపిస్తూ ఉందని. అంతల్ దాన్ విక్రాంత్ రోణా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

మరి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నవరస భరిత హార్వెల్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం బీజేఎస్పీతో 10:36 దాటి అలా పరుగులు తీస్తోంది క్లాక్ లో టైమ్. అండ్ నేను అడిగిన ప్రశ్న, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పద్మ, భవ్య, చింటూ, శేఖర్ గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరైన సమాధానంతో పాలంపోలే ఆలగడ్డ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆల్సో భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం పంపించారు. సోమనాథన్, జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్రి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. హాయ్, గుడ్ మార్నింగ్ జేఎస్పీ గారు, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరైన సమాధానం పంపినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అంటూ తణుకు చిన్న కాకా నుంచి సుమ గారు పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే ఢిల్లీ నుంచి మనకి సుదర్శనం శ్రీకుమార్ గారు, పెరుమాళ్ శ్రీవాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ దిస్ H2A రాకెట్. అండ్ తిరుపతి నుంచి మనకి సంహిత గదిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నాను. అండ్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది. ఏంటి మీ వాయిస్ లో ఏదో కాస్త ఇబ్బంది వినిపిస్తుంది. అఫ్ కోర్స్ సీజనల్ కదండి, అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి. అవి కూడా నన్ను పలకరిస్తూ ఉంటాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మిరియాలు పసుపు కలిపి తాగేయండి, అంత సెట్ అయిపోతుంది జయస్వి గారు అంటూ. సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో పాటుగా నాకు శృతి గారి వాయిస్ అన్న, ప్రసన్న వాయిస్ అన్న చాలా ఇష్టం అండి. సో పాడుతూ ఉంటే మీ గాత్రం ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఆన్సర్ మాత్రం మార్చేశారు. అయ్యయ్యో, ఎంఎంఎస్ నివాస్ గారు ఆలోచించండి, అది కాదు ఆన్సర్, దగ్గరగా ఉన్నారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, ఈ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు నేను ఎప్పటి నుంచో వింటున్నటువంటి పేర్లు. ఎస్, నిజంగా అండి, మీలాగా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మనకి శ్రోతలు అన్నమాట. సో మన లిజనర్స్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఇది ఈనాటిది కాదు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవ అమ్మ గారు, రేఖా, సాయి, మౌనిక వీరందరూ మెసేజ్ చేశారు. సో ఆన్సర్ వీల్ చేసే టైం వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ అన్నమాట. ఎస్, H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది జపాన్. సో సరైన సమాధానాలు పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆన్సర్ రివీల్ చేసేసిన తరువాత మళ్ళా మీరు ఆన్సర్స్ పంపించకండి, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అనమాట. సో ఇది స్పెసిఫిక్ గా దానికోసం దీన్ని డిజైన్ చేశారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, గ్లోబల్ స్కేల్ కి సంబంధించి క్లైమాటిక్ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ లో ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాని మీద చేసిన H2A రాకెట్. సో వెల్, జపాన్ రైట్ ఆన్సర్. ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా మూడవ ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయలు వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయలు వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని పంపిస్తూ ఉండండి. ఆన్సర్ దాని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. కృష్ణదేవరాయలు వారు జాంబవతి కళ్యాణం అనే సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సో ఎవరు ఆన్సర్స్ పంపించారో చూద్దామా. వెల్, గుడ్ మార్నింగ్ జేఎస్పి గారు అంటూ ఫస్ట్ తెలుగు అని పంపించినట్టున్నారు కర్ణతల సునీల్ గారు, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే అబ్సల్యూట్లీ సరైన సమాధానం పంపించారండి రామారావు గారు, రజనీకుమార్ గారు, సేరి కలవపూడి, గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు. జయస్వి గారు ఒక పాట పాడొచ్చు కదా, ఈ జలుబు గొంతుతో కూడా పాట కావాలా అండి? సరే, తప్పకుండా పాడదాం, మంచి జలుబు పాటే పాడదాం. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ క్యూ. గుడ్ మార్నింగ్ బాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. అలాగే లలితా మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ తెలుగు లేదా తుళు అంటూ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కాదండి, తిరుపతి నుంచి గరిరాజ్ గారు, సంహిత గారు సరైన ఆన్సర్ అందించారు. రేడియో మిత్రులకి శుభదినం శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే చిన్న కాకాణి నుంచి సుమా గారు సరైన సమాధానం అందించారు. అనురాధ గారు అనంతపురం నుంచి అండ్ హాయ్ జయస్వి గారు అంటూ

రచించారు. సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను. సో దీంతో పాటుగా మరి కొంతమంది ఆన్సర్స్ పంచుకుంటున్నారు. హాయ్ జయస్వి గారు, అక్కడపాక నుంచి రమ రైట్ ఆన్సర్ పంపించారు సరైన సమాధానంతో. కోనకొండ రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంస్కృతం అంటూ మనకి మెసేజ్ చేశారు. అయ్యో ఇప్పుడే క్వశ్చన్ మిస్ అయిపోయాను. బట్ ఎనీవేస్ ఇంకొక బ్యూటిఫుల్ క్వశ్చన్ మీకోసం అడుగుతాను, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్. మరి నా తదుపరి ప్రశ్న, భారత్ ఇన్నోవేట్ సమ్మిట్ 2026 భారతదేశం మరియు ఏ దేశం కలిసి ప్రారంభించాయి? భారత్ ఇన్నోవేట్స్ సమ్మిట్ 2026 భారతదేశం మరియు ఏ దేశం కలిపి ప్రారంభించాయి? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి 8662488114 నెంబర్కి.

భారత్ ఇన్నోవేట్ సమ్మిట్ 2026 ను భారతదేశం మరియు ఏ దేశం కలిసి ప్రారంభించాయి. సో ఇండియా పార్ట్నర్షిప్ గా ఇంకో దేశం కూడా ఉంది. సో ఆ దేశం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. హాయ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఎఫ్ఎం ఆన్ చేశాము, టుడే మిమ్మల్ని మిస్ అయిపోయామండి. అయ్యో, కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ మెసేజ్. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దిస్ ఇస్ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్, మై ఆన్సర్ ఈజ్ అంటూ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. అలాగే భారత్ ఇన్నోవేట్స్ సరైన సమాధానం పంపిస్తూ మనకి కోనకొండ రమణ గారు, రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు సమాధానం అంటూ సరైన ఆన్సర్ అందిస్తూ. రామారావు గారు, రజనీకుమారి గారు సేరి కల్వపూడి గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు. ధరివినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ ఆన్సర్ తో మనకి కర్నూతల్ సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ తెలుగులో. సో వేదవ్యాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్యాంక్ కాలనీ నుంచి మనకి సాయి శ్రీష పంపించారు రైట్ ఆన్సర్ సమాధానం అంటూ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడ నుంచి సుంకన పండు భూదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. దేవసేన గారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి, అనంతపురం నుంచి మనకి మూడో రోడ్ మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ గారు భారత్ మరియు అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు మనజమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ అంటూ సుదర్శనం గారు, శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నుంచి మనకి శ్రీరాములు గారు, లక్ష్మమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్స్ అలాట్ అండి. తెలుగు భాష లేదా తుళు భాష అయితే జల్లంత తుళ్ళింత కావాలి, గీతాంజలి పాట సినిమా నుంచి. ఓహో, సాంగ్ రిక్వెస్ట్ టైం అయితే ఇది కాదండి, అన్యదా భావించకండి. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకా చాలా మంది మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇందులో భాగంగా మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పెట్టారు అంటే, హాయ్ జయస్వి గారు, మేడం మేడం సారీ, ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఉన్నాను, సో అందుకని రిక్వెస్ట్ కాకుండా ఏదైనా ఒక మంచి సాంగ్ హమ్ చేస్తారా, మా అమ్మగారికి ఇష్టమైన పాట అనుకున్నాను మేడం, ఓకే అంటూ పంపించారు. సో నేను ప్రయత్నిస్తానండి, మాట అయితే ఇవ్వలేను. ప్రస్తుతం రేడియో వినడానికి నాకు టైం కుదరట్లేదు, అండ్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, ఇవాళ మా అమ్మగారిది అంటూ పంపించారు. సో ఏదైనా ఒక మంచి పాట పాడే ప్రయత్నం అయితే చేస్తాను. రామచంద్రరావు గారు లబీపేట నుంచి మనకి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ నెక్స్ట్, హాయ్ జయస్వి, మా కోసం పాట పాడండి తప్పకుండా. టాబ్లెట్ లేంటే, లేకపోతే విజయవాడ నుంచి మల్లికార్జున గారు, అంత అవసరం లేదండి, సీజనల్ గా అందరికీ వచ్చేటువంటి మార్పులే, ఆ లెక్కన అందరూ కూడా అదే చేస్తారేమో, సో ఆలోచించుకోండి. ఓకే, సో సీజనల్ గా పలకరించేటువంటి వాటిని మనం కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటే బాగుంటాం అనమాట. నెక్స్ట్, హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? హరివిల్లికి స్వాగతం అంటూ సోమనాథన్ జనార్దన్ రావు గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. నేనైతే చాలా బాగున్నాను, అండ్ వాయిస్ ఏదో కాస్త తేడాగా ఉంది. ఎస్, ఉంది, ఉంటుంది. ఏం చేస్తాం, సీజనల్ గా నన్ను అప్పుడప్పుడు అవి పలకరించాయన్నమాట, అవి కూడా నన్ను హాయ్ జయస్వి ఎలా ఉన్నావు అని. సో అవి నన్ను పలకరించాయి కాబట్టి చాలా మంది సాంగ్ అడుగుతున్నారు. ఎనీవేస్, ఈ అద్భుతమైనటువంటి గానామృతాన్ని వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అనగనగనగా

చిని కందిస్తాడు, పండుగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీ కందిస్తాడు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసి వినిపిస్తాను అండ్ అలా హమ్ చేసి వినిపించాను కూడా. సో ఇది ఇంతకీ ఆన్సర్ చెప్పలేదు కదా, ఫ్రాన్స్ అనమాట. సో ఈ హడావిల్లో ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. సో రైట్ ఆన్సర్ అయితే ఫ్రాన్స్. వెల్ మరి చాలా మంది మంచి మంచి సాంగ్స్ అడిగారు, మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ జయస్వి గారు బ్యూటిఫుల్ సాంగ్ అంటూ పంపించారు. బాయ్ బాయ్ బాస్, శుభదినం. మీకు కూడా శుభదినం అండి. హ్యావ్ ఎ గుడ్ డే, ఎంజాయ్ యువర్ డే. ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ దీని నుంచి ఫ్రాన్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్ విత్ అ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్పీతో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుబా. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయిలో ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని, జులై 2న తిరుపతిలో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరగనున్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన నిన్న మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేచియాంగ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో నిన్న ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాలను ఆయనకు లోకేష్ వివరించారు. రాష్టానికి వస్తున్న పెట్టుబడుల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆర్ఎన్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పారిశ్రామిక ఉద్యాన హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు మరియు దేశ పాలనా వ్యవహారాలపై అవగాహనకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. జనసేన సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల కానున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజులు రాష్టంలో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్

జిల్లాలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు. ఈ రోజు ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టంతో 76,558 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట శ్రీమణి గారి లిరిక్. మరి నాని పాట వచ్చిందంటే ఎవరు వచ్చిండాలి మీకు ఈ పాటకి అర్థమైపోయింది? ఎస్, మీ ఆర్జే శృతి. సో మరి స్టూడియోలో టైం అయిపోయింది, మన టైం అంటే మన టాలీవుడ్ టైం, మన కబుర్లు చెప్పుకునే టైం అయిపోయింది సినిమాల గురించి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. అయితే మరి ఈ రోజు మన షోలో స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఒకవైపు బర్త్డే కేక్ కట్ చేస్తున్న మన సినిమా సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు, అండ్ ఇంకోవైపు కొత్త సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్న మన ఇండస్ట్రీ కూడా ఉంది. అద్దరి పోలా మరి చాలా ఉంది మ్యాటర్ అని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక రెండు పాటలు వినే వచ్చేసేయండి, మన షో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బ్రహ్మాస్త్ర మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:16 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కొత్త మూవీ పోస్టర్ రివీల్ అయింది. అద్దిరిపోయింది. అసలు మనకు అర్థమైతే కనుక ఆ పోస్టర్లో చాలా విషయాలు ఉన్నాయి. బట్ నాకు అర్థమైంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడని, అంతే అదనమాట మ్యాటర్. బట్ మై డియర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరు అస్సలు తగ్గకండి, ఈ పోస్టర్ని డీకోడ్ చేసే పనిలోనే ఉండండి. ఎందుకంటే ఆ మధ్య వారణాసి మూవీ పోస్టర్కి సంబంధించి కూడా బోలెడ్ అన్ని స్టోరీస్ వచ్చాయి. ఎంతోమంది డీకోడ్ చేయడానికి ట్రై చేశారు, చేసి చేసి చేసి ఎన్నో విషయాలు బయటికి తీశారు యాక్చువల్గా. సో మరి దీనికి ఏం చెప్తారు చూద్దాం. ఓకే, సో అది అలా ఉంచితే హోంబలే ఫిల్మ్ బ్యానర్లో సూర్య యాక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం గద్దలకొండ గణేష్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఆది సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ గంగా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో, చంద్రబోస్ లిరిక్ అనమాట. సో 11:26 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబులు టైమ్, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నెక్స్ట్ ఏంటంటే సూర్య అండ్ డైరెక్టర్ జ్ఞానవేల్ వీళ్ళ కాంబినేషన్ లో జై భీమ్ సినిమా చూసాం కదా మనం, మన తెలుగులో కూడా సక్సెస్ అయింది సినిమా. అయితే వీళ్ళ కాంబినేషన్ లో నెక్స్ట్ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారట. సూర్య అండ్ కయాదు లోహర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారన్నమాట ఆ సినిమాలో. అండ్ 99% దీన్ని హోమబుల్ ఫిల్మ్స్ అంటే సలార్, కాంతారా, కేజీఎఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుంది, అది మ్యాటర్. అండ్ రీసెంట్ హిట్ మరి లవ్లీ లవ్లీ మ్యూజిక్ అందించిన అంటే కరుప్పు సినిమాకి మ్యూజిక్ అందించిన సాయి అభ్యంకర్ ఈ సూర్య నెక్స్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ చేయబోతున్నారు, అది మ్యాటర్. ఓకే, అండ్ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈ ఇయర్ నవంబర్ 19 రిలీజ్ కాబోతోంది. మరి ఈ నగరానికి ఏమైంది సినిమాకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి నెక్స్ట్ పార్ట్ 2 కోసం అయితే జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది మేము ముందుకి. ఓకే, నెక్స్ట్ ఇంకా మన బర్త్డే స్టార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి అయితే కొత్త సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, ఎంజాయ్ లిజనింగ్.

0: తెలంగాణ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విష్ణు విన్యాసం సినిమా నుంచి సాంగ్ అయితే విన్నారు. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇవాళ చాలా మంది బర్త్డేస్ ఉన్నాయండి. స్పెషల్గా మన అల్లరి నరేష్ కామెడీని ఎఫర్ట్లెస్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన హీరో అని చెప్పచ్చు. తన టైమింగ్తో, న్యాచురల్ యాక్టింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వండర్ఫుల్ హీరో తన బర్త్డే ఈరోజు. అండ్ మరి హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి బర్త్డే కూడా ఈరోజు. మరి ఆ రోజులో అంటే 90s ఆ టైంలో ఆయన స్క్రీన్ మీదకి వస్తే చాలు, ఒక ప్రత్యేకమైన వైబ్ అని చెప్పేసి 90s కిడ్స్ చెప్తూ ఉంటారు అనమాట. సో క్లాసిక్ లుక్, సాఫ్ట్ వాయిస్, అర్రర్రర్రర్రె, అసలు ఏమన్నా అందమా. ఆ రోజా, మెరుపు కలలు, బొంబాయి, దళపతి, ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ గా అద్దరు కొట్టేస్తున్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా. సో మరి నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఈ రోజు బర్త్డే స్టార్స్, మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అహనా పెళ్ళంట సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రఘు కుంచే అండ్ అంజనా సౌమ్య పాడిన సాంగ్, వేటూరి సుందరరామూర్తి గారి లిరిక్ అనమాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

విశాల్ మిశ్రా అండ్ శ్వేతా మోహన్ పాన సాంగ్ అయితే వినేశారు. లక్కీ భాస్కర్ సినిమా నుంచి 11:45 క్రాస్పై 8 సెకండ్స్ మన స్టూడియోలో టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. 2012లో అండి తేజ డైరెక్షన్లో, డైరెక్టర్ తేజ డైరెక్షన్లో తూనిగ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేశారన్నమాట. టాలీవుడ్కి ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎవరింతకీ ఎక్కువగా సాఫ్ట్ లవర్ బాయ్, పక్కింటి అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక సూపర్ యాక్టర్ అనమాట. ఎవరు అబ్బాయి? నెక్స్ట్. సో ఈరోజు సుమంత్ అశ్విన్ బర్త్డే కూడా. మరి బ్యూటిఫుల్ యాక్టర్ తను. అండ్ మరి ఈరోజు శివాజీ గారు అంటే హీరోగా చేశారు, విలన్గా చేశారు, నెక్స్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు, రిలేటివ్గా చేస్తున్నారు అంటే మన లీడ్ యాక్టర్స్కి రిలేటివ్గా కూడా వర్క్ చేస్తుంటారు. అసలు ఫ్రెండ్స్గా అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇప్పుడైతే ఒక్కొక్క హీరోకి మారిపోతున్నారు, కానీ అప్పట్లో ఒకప్పుడు హీరోగా హీరోగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్గా యాక్ట్ చేయాలంటే శివాజీ గారు ఎక్కువగా కనిపించేవారనమాట. సో మరి అలాంటి బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారి బర్త్డే కూడా ఈరోజే. అండ్ ఈరోజు బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజ గారి బర్త్డే కూడా. అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారి బర్త్డే కూడా. సో మరి వీళ్ళందరి బర్త్డేస్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేద్దాం. అండ్ నెక్స్ట్, బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయక సినిమా ఉంది కదా, ఇప్పుడు ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట. ఎందుకు వెయిట్ చేస్తూ ఆలోచిస్తూనే ఉండండి. రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. బాంబే సినిమా నుంచి పల్లవి అనుపమ అండ్ నోయల్ శ్రీనివాస్ పాడిన సాంగ్, వేటూరు గారి లిరిక్లో. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కేరింత సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు రామజోగ శాస్త్రి గారి లిరిక్. 11:57 క్రాస్ అయిపోయి 29 seconds అయిపోయింది మన టైమ్, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయిక ఉంది కదా, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారట యూట్యూబ్ లో ఖూన్ ఖార్ అని చెప్పి పేరుతో. సో మరి యూట్యూబ్ లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందట బాస్. 100 crores వ్యూస్ మైలు రాయిని ఈ సినిమా అందుకుందట. అలా అందుకున్న ఏకైక హీరో ఇప్పుడు మన బెల్లంకొండనే, అది మ్యాటర్. ఓకే, అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మైసా అండ్ రణబాలి మూవీస్తో మన నేషనల్ క్రష్ రష్మిక అయితే బిజీగా ఉంది కదా. ఈ జూలై నుంచి అల్లు అర్జున్ సినిమా రాకాలో జాయిన్ కాబోతోందిట. సో దానితో ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబో రిపీట్ అనమాట. సో మరి హిస్టరీ రిపీట్ అంటారా, వెయిట్ చేద్దాం దానికోసం. అండ్ మరి ఇక ఈ ట్వీట్లేంటో, ఎక్స్పెక్టేషన్లు హై వెళ్ళడాలేంటో, రామ్ బహదూర్ సినిమా మీద

ఇంట్రెస్ట్ నాకు పర్సనల్గా రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ రీసెంట్గా రివ్యూ ఇచ్చిన మన ప్రిన్స్ మహేష్ బాబు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారి రివ్యూస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి ఆ సినిమా చూసి. సో మరి జూలై 3 ఎప్పుడు వస్తుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. అది మ్యాటర్. అసలు బాహుబలి తర్వాత ఈ సినిమానే అన్నారంటే ఏ రేంజ్లో ఆ సినిమా మ్యాజిక్ చేసి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఓకే, సో మరి హీరో సత్యదేవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసినా, మరి టైం అయితే మనకి అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడితో బై బై చెప్పేసి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలుసాలోకి వెళ్ళిపోదాం. మరి మీకు తెలుసాలో ఏంటి స్పెషల్? ఇప్పుడే చెప్పేస్తానా? సో న్యూస్ తర్వాత స్పెషల్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:00 అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో మేము ఎందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఇరు రాష్టాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని మహారాష్ట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్టానికి రెండు ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హెచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపెండియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు మరియు దేశపాలన వ్యవహారాలపై అవగాహనకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ చెప్పారు. జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం జులై 4-5 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఉక్రెయిన్తో తమ యుద్దాన్ని ముగించే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. గతంలో చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు పుతిన్ తాజాగా ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్లోకి. ఈ రోజు

తెలుసా అండి, వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే. సో మీకు విషయం తెలుసా, మనకి రాత్రిపూట ఆకాశంలో కనిపించే చిన్న చిన్న వెలుగుల్ని మనందరం దాదాపుగా నక్షత్రాలే అనుకుంటాం కదా, కానీ అందులో కొన్ని స్టార్స్ అయితే కాదు, ఆస్ట్రాయిడ్స్ అనమాట అవి. సో చూడటానికి చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ వీటి కథ మాత్రం మన యూనివర్స్ అంత పెద్దగా ఉంటుంది. అంటే ఏంటి అంటే, మరి ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి అసలు, ఇలా స్టార్ట్ చేసి వీటి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇవాళ షోలో. ఓకే, సో మరి మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ ఆర్జే శృతి.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో సాయి చరణ్ అండ్ సాహితి పాడిన సూపర్ సాంగ్ ఇది విన్నారు. అండ్ మరి భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ ఈ లవ్లీ సాంగ్ కాటమరాయుడు సినిమా నుంచి విన్న తర్వాత స్టూడియోలో టైం 12:13 క్రాస్ అప్ 8:22 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్లో

అండ్ ఈరోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే సందర్భంగా అసలు అవంటే ఏమిటి, అంటే ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి, వాటి కథ కమామేషి ఏమిటి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఆస్ట్రాయిడ్స్ అంటే అండి గ్రహాలు కాదు, అలా అని నక్షత్రాలు అంతకన్నా కాదు. మరి ఏంటి అంటే మనకిప్పుడు సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన రాతి లోహపు ముక్కలట, లేదా కొంతమంది ఖగోళ వస్తువులు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గ్రహ శకలాలు అనమాట. మనకి యాక్చువల్గా సోలార్ సిస్టంలో మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఒక ఏరియా ఉంటుందట, ఆ ఏరియానే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అండ్ మరి ఇప్పుడు రాతి లోహ ముక్కలు అన్నాను కదా అని ఈ ఆస్ట్రాయిడ్స్ని చాలా సింపుల్గా తీసుకునేరు, అస్సలు అది కాదనమాట మ్యాటరు. విషయం ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి డైమండ్స్ కన్నా చాలా విలువైనవి. ఎందుకో తెలుసా, చెప్తా. వెయిట్ చేస్తూ వింటున్నాండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రైట్ నౌ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రోజా సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తెలుసా అండి, కొన్నిసార్లు ఆస్ట్రాయిడ్స్ అనేవి డైమండ్స్ కన్నా చాలా విలువైనవి. ఎందుకో తెలుసా? గోల్డ్, ప్లాటినం, నికెల్ లాంటి చాలా వాల్యుబుల్ మెటల్స్ అన్ని గ్రహ శకలాల్లో చాలా ఎక్కువగా ఉంటాయట. అఫ్కోర్స్ అన్నిట్లో కాదనుకోండి, కొన్నిట్లో అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో స్పేస్ మైనింగ్ అనేది పాసిబుల్ అయిందనుకోండి, బంగారం కోసం భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా వెతకలాట్లు మొదలు పెడతారేమో కదా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే, సుమారు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి భూమిని ఢీకొట్టి, దాని వల్లే మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో మార్పులు వచ్చేసి డైనోసార్స్ అనేవి అంతరించిపోయాయని చెప్పేసి నమ్ముతారట మన శాస్త్రవేత్తలు. చెప్పానా ఈ ఆస్ట్రాయిడ్స్ వెనక పెద్ద కథే ఉందని? ఈ స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, తూనిగా తూనిగా సినిమా నుంచి ఎంజాయ్ లిస్నింగ్.

ఈగా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి ఈ రోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్

అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్టపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ రాష్టపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్

0: खाद डालें। संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें। अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है। अलनीनो का प्रभाव यहाँ भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे।
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను

ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగుభాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెంజిలాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెంజిలాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Yes, exactly. And welcome back to Meeku Telusa. And this is Jayashruti. So, mari ee roju World Asteroids Day kabatti graha sakalalu gurinchi konni interesting vishayalu manu maatladukuntam kada. Actually, gandi ఈ ఆస్ట్రాయిడ్స్కి పేర్లు పెడుతూ ఉంటారు కదా, అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక కొత్త ఆస్ట్రాయిడ్ కనిపించింది అనుకోండి, ముందు దానికి ఒక నంబర్, అంటే ఒక కోడ్ లాంటిది ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2026 AB అని, 2025 QX3 అని, ఇలా అనమాట. ఫస్ట్ ఏమో కనిపెట్టిన సంవత్సరం, అండ్ మిగతా అక్షరాలు సంఖ్యలు అవన్నీ కూడా ఆ సంవత్సరం ఎప్పుడు ఏ క్రమంలో కనిపెట్టారు అనే ఒక ఇన్ఫర్మేషన్. సో మరి ఒక పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఇస్తారు తర్వాత, అండ్ దాని తర్వాత ఒక పేరుని సూచిస్తే దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనే వాళ్ళు ఆమోదిస్తారు. ఇలా వస్తుంది ఒక ఆస్ట్రాయిడ్ పేరు అది. ఓకే, సో మరి పేర్లు ఎలాంటివి పెడతారు? చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ పెడుతూ ఉంటారు. ఎలాంటివి పెడతారు అనే దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఇవాళ బర్త్డే స్టార్ అల్లరి నరేష్ మూవీ నాంది సినిమా నుంచి అయితే ఎన్సీ కారుణ్య అండ్ హరిప్రియ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్పీ చరణ్ అండ్ నవీన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వేటూరు గారి లిరిక్ సఖీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఈరోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఆస్ట్రాయిడ్స్ కి ఎలాంటి పేర్లు పెడతారంటే పురాణ పాత్రల పేర్లు పెడతారు, శాస్త్రవేత్తల పేర్లు పెడతారు, మ్యూజిషియన్స్, రచయితలు, కళాకారులు ఇలా వీళ్ళందరి పేర్లు పెడుతుంటారు అనమాట. అండ్ చాలా రేర్గా కామన్ పీపుల్ పేర్లు కూడా పెడుతూ ఉంటారు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్ట్రాయిడ్ నేమ్స్ గురించి మీకు చెప్పనా? మరి ఇంతకు చెప్పాను కదా మన సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ ఉంటుంది అని చెప్పేసి షో స్టార్టింగ్లో. సో ఆ టోటల్ బెల్ట్లో అతి పెద్ద ఆస్ట్రాయిడ్ అంటే ఏంటో తెలుసా? సిరీస్ అనమాట. 1801 జనవరి 1st ఇటాలియన్ స్పేస్ సైంటిస్ట్ ఒక ఆయన ఈ ఆస్ట్రాయిడ్స్ని గుర్తించారు. 940 కిలోమీటర్ల వ్యాసంలో ఉండే అతి పెద్ద ఆస్ట్రాయిడ్ ఇది. అండ్ ఫస్ట్లో అయితే దీన్ని చూడగానే అందరూ ఒక గ్రహమేమో అనుకున్నారట, కానీ అది ఒక గ్రహ శకలం మాత్రమే అని తర్వాత తెలిసింది వాళ్ళకి. సో దీనికి ఏం చేశారంటే రోమన్ పంటల దేవత అయిన సిరీస్ అనే ఒక పేరుని పెట్టారు. అండ్ నెక్స్ట్ది వెస్టా, ఇది కూడా చాలా పెద్దది బట్ సిరీస్ అంత అయితే కాదు. మరి దీన్ని స్టడీ చేయడానికైతే ఒక పెద్ద స్పేస్ షిప్పే వెళ్ళిందిట అంతరిక్షంలోకి, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ది సైకి అనే ఆస్ట్రాయిడ్, గోల్డ్, ఇనుము, నికెల్ లాంటి ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ మెటల్స్ ఫుల్గా ఉన్న ఆస్ట్రాయిడ్ అది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. బట్ దేని తీసుకున్నా మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో కథల్ని చెప్తూ ఉంటాయన్నమాట ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నీ. సో అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ మన ఇండియన్ నేమ్స్ ఉన్న ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను పరుగు సినిమా నుంచి చంద్రబోస్ లిరిక్లో. ఈ సాంగ్ ఇంటర్వ్యూ చేస్తూ స్టే ట్యూన్డ్.

చంద్రబోస్ గారు లిరిక్, రంజిత్ పాడిన పాట, మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజిషన్. పరుగు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:56 క్రాస్ అయిపోయి 47 seconds అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. సో మరి ఆస్ట్రాయిడ్స్లో అండి భారతీయ శాస్త్రవేత్తల పేర్లు కూడా చాలా ఉన్నాయి. మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు 51826 కలాం అనే ఒక ఆస్ట్రాయిడ్కి పెట్టారనమాట. ఇంకా భారత మాజీ రాష్ట్రపతి గారి నేమ్ అయింది అండ్ ఫేమస్ సైంటిస్ట్ కూడా. సో ఆయన సేవలను గుర్తుగా ఒక ఆస్ట్రాయిడ్కి ఆయన పేరు పెట్టారు, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్, 30681 అనే ఆస్ట్రాయిడ్కి 30681 సారాభాయ్ అనే పేరు పెట్టారు. అండ్ భారత అణు కార్యక్రమానికి పునాది వేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన. నెక్స్ట్ హోమిజే బాబా పేరుని 39028 బాబాకి పెట్టడం జరిగింది. అలాగే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అందుకున్న మన ఇండియన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి పేరుని 1958 చంద్ర అనే ఒక ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టారు. సో ఇలా ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్ స్టోరీ అంతా కూడా. మరి ఇప్పటిదాకా అండి కొన్ని లక్షల గ్రహ శకలాల్ని గుర్తించారు, ఇంకా ఉన్నాయి ఎన్నో కథలు చెప్పడానికి సోలార్ సిస్టమ్కి సంబంధించి. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా, మనం ఏం చేద్దామంటే వెయిట్ చేద్దాం దేనికోసం, ఆ బ్యూటిఫుల్ డిస్కవరీ అంతా కూడా మన ముందుకు వచ్చేంత వరకు అనమాట. సో అంతరిక్షంలో ఎన్నో కథలు ఉంటాయి, ఆ కథలన్నీ మన దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, అది మ్యాటర్. ఓకే, రైట్ నౌ స్టూడియోలో టైం 1:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో అంతవరకు స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.

0: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
2: అమ్మాయి గారు,
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో ఈరోజు భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి 2 ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పంట దిగుబడి అధికంగా రావడంతో తాత్కాలికంగా కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. విజయనగరం జిల్లాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. భోగాపురంలోని పీఎంశ్రీ మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యాబోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలలో అమలవుతున్న విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేచియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎప్సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేసినట్లు సమాచారం. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక భరోసాగా నిలుస్తోందని బాపట్ల జిల్లా పడచూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్దిదారులకు 41,89,556 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. రాష్టంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్లలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుందని తెలిపింది. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:03 PM కాసేపు 19 seconds అయిపోయింది. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మనం ఎంటర్ అయ్యాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, సక్సెస్ అనేది ఒక్క రంగంలో రావడం అనేది గొప్ప విషయం, కానీ టాలెంట్ని ఒక్క రంగానికే కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్సెస్గా మార్చుకున్న ఎంతోమంది భారతీయ మహిళలు ఉన్నారు. యాక్టింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, స్పోర్ట్స్, బిజినెస్, సోషల్ సర్వీస్, ప్రొఫెషన్, ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా సరే తన మార్క్ క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ విమెన్ గురించి మనం ఈరోజు ధీరా షోలో మాట్లాడుకుందాం. ఓకే, సో మరి షో స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మిస్ ఇండియా సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

మనం సినిమా నుంచి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో అజిత్ సింగ్ అండ్ కోరస్ బ్యాండ్ పాట విన్నారు. వనమాలిక లిరిక్ అనమాట. 112 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సో బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐశ్వర్యరాయ్. అందానికే అందం. సో అందానికి ప్రపంచ కిరీటం అయితే వచ్చింది ఒకవైపు, మరి ఇంకోవైపు డిగ్నిటీకి గ్రేస్కి పర్ఫెక్ట్ నేమ్ అనమాట ఐశ్వర్య. సో తన పేరు చెప్తే గుర్తొచ్చేది అందం మాత్రమే కాదు, ఐశ్వర్య అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక నాలెడ్జ్, ఇలా ఎన్నో విషయాలు గుర్తొస్తాయి మనకి. 1994లో మిస్ వరల్డ్ గెలుచుకొని మన ఇండియాకి పేరు తేవడం మాత్రమే కాదు, ఫేమస్ బ్రాండ్స్కి అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు కూడా. అండ్ ఐ డొనేషన్ లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్కి కూడా తను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పైన మన ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తూ వరల్డ్ ఫ్యాషన్ ఐకాన్గా పేరు తెచ్చుకున్నారు. సో మరి ఇలాంటి వండర్ఫుల్ ఉమెన్ అయితే చాలామంది ఉన్నారు. మన ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు షోలో. బట్ రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్ని కృష్ణ నేను సుజాత పడిన పాట ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ సింహ గణేష్ లిరిక్. జీన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ చేసేయండి.

జీన్స్ మూవీని చేత బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన వండర్ఫుల్ ఉమెన్ భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు. యూనిఫామ్ వేసుకోవడం ఒక బాధ్యత అయితే ఆ యూనిఫామ్కి గౌరవం తీసుకురావడం అనేది ఒక గొప్ప విజయం. సో మరి అలాంటి విజయాన్ని అందుకొని మొదటిసారి ధైర్యంగా నిజాయితీగా వర్క్ చేసిన అద్భుతమైన మహిళ అన్నమాట కిరణ్ బేడి గారు. అండ్ మీకు విషయం తెలుసా అండి, ఆవిడ నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ కూడా అన్నమాట, అండ్ రచయిత్రి కూడా, మోటివేషనల్ స్పీకర్ కూడా. సో మరి సోషల్ సర్వీసెస్ లో కూడా చాలా చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారట, పార్టిసిపేట్ చేస్తుంటారట. సో మరి పదవి కన్నా ఆ పదవిలో మనం చేసే పని గొప్పది అని ప్రూవ్ చేసిన డేరింగ్ ఉమెన్ కిరణ్ బేడి గారు. సో మరి ఈరోజు మనం ఎలాంటి వండర్ఫుల్ ఉమెన్, అంటే మల్టీ టాలెంట్స్ ఉన్న వండర్ఫుల్ ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం ఇంకా కూడా. బట్ రైట్ నౌ ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్టపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్ట్రానికి 2 ఆడపులు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్దరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ది, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగిచే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం

0: సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచ్చరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు హ్యాపీగా ఆక్వా కల్చర్ చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను ఆక్వా వ్యవసాయం చేయలేని చెప్తే మిగతా రంగానికి అంత పని ఉండదు. అందుకే మనం రైతును దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన సాంఘిక సంక్షేమ బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజులపాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రెయిన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ము

మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ధీరా. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:31 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. సో ఈరోజు మనం మల్టీ టాలెంట్స్ ఉన్న సక్సెస్ఫుల్ ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి యాక్చువల్గా అండి, కొంతమంది ఏంటంటే డబ్బులు ఉంటే గొప్పవాళ్ళు అవుతారు, ఇంకొందరు వాళ్ళు చేసిన సేవతో గొప్పవాళ్ళు అవుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఇంకొంతమందిని పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతారు అలాంటి వాళ్ళు. వాళ్ళలో ఒకరు సుధామూర్తి గారు అనమాట. సో ఆవిడ భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్లలో ఒకరు అండ్ ఫేమస్ రచయిత కూడా. అండ్ ఆవిడ రాసిన ఎన్నో పుస్తకాలు ఎన్నో లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ కూడా చేశారు. సోషల్ సర్వీస్కి కంప్లీట్గా డెడికేట్ అయిన వ్యక్తి. ఎడ్యుకేషన్, హెల్త్ ఫీల్డ్స్లో ఎన్నో సేవలు చేశారు ఆవిడ. అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. విజయం అంటే ఇంకొందరి లైఫ్లో హ్యాపీనెస్ తీసుకురావడం అనే ఒక పాయింట్ని ప్రూవ్ చేసిన వండర్ఫుల్ ఉమెన్ అనమాట సుధామూర్తి గారు. సో మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకునే వచ్చే షోలో. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మహావతార్ నరసింహ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్ని.
1: వినంగవి తెచ్చే హాయిని ప్రతి ప్రాణి హరై తోచునే ప్రపంచమే ధనాధీనమే హరి భక్తి నీలో ఎంతని తేల్చుకోవ నిజాన్ని హరిని స్మరించితే మనసారా.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ తో వినేశారు సీతారామం సినిమా నుంచి. అండ్ మరి మనం ఈరోజు ధీరాలో స్పెషల్ ఇండియన్ విమెన్ గురించి, మల్టీ టాలెంట్స్ ఉన్న విమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి ఒక అమ్మాయి ఉందండి, తనైతే ప్రొఫెషన్ పరంగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట, ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కూడా, అండ్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్ యాక్ట్రెస్ కూడా. సో ఈ మూడు చెప్పాను అంటే తనెవరో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, షీఈస్ నన్ అదర్ దాన్ అవర్ ఓన్ సాయి పల్లవి గారు అనమాట. సో తన న్యాచురల్ లుక్స్తో చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న నటి. సింప్లిసిటీ అనేది ఒక స్టైల్ అని చెప్పిన అమ్మాయి, అసలు అదే అసలైన అందం అని చూపించిన అమ్మాయి కూడా. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే హీరోయిన్స్లో చాలామంది ఉన్నారు, అండ్ సాయి పల్లవి కాకుండా శ్రీలీల కూడా ఒక మంచి డాన్సర్, అండ్ ఆల్సో తను కూడా డాక్టర్ అనమాట. సో మరి ఇంకా మల్టీ టాలెంట్స్ ఉన్న హీరోయిన్స్ విషయం మాట్లాడుకుంటే ప్రియాంక చోప్రా బాలీవుడ్ యాక్ట్రెస్, ఇప్పుడు వారణాసి సినిమాతో మన తెలుగు తెరకు ఇంట్రొడ్యూస్ కాబోతోంది. అండ్ తను కూడా ఒక యాక్ట్రెస్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, సింగర్, ఎంటర్ప్రెన్యూర్, అండ్ మరి ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా భారతీయ మహిళని ప్రపంచ వేదిక పైన మార్క్ వేసిన స్టార్ కూడా అనమాట. సో మరి అదే మ్యాటర్. మరి స్పోర్ట్స్లో కూడా చాలామంది ఉన్నారు, మాట్లాడుకుందాం వాళ్ళ గురించి కూడా. బట్ రైట్ నౌ జనతా గ్యారేజ్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

బాయ్స్ మూవీ నుంచి కార్తీక్, చిత్ర, శివరామన్ పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఏఎం రత్నమిన్ శివ గణేష్ లిరిక్స్ అనమాట. సో మన స్టూడియోలో టైం 1:52 అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి స్పోర్ట్స్ లో మల్టీ టాలెంటెడ్ విమెన్ తీసుకుంటే మేరీకామ్ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ మాత్రమే కాదు, ఒకప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. అండ్ మిథాలీ రాజ్ క్రికెటర్, మెంటర్ అండ్ విమెన్స్ క్రికెట్ కి ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అండ్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ యూత్ ఐకాన్ గా స్టార్ అయిపోయింది. సో మరి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాళ్ళందరే కాకుండా ఇంకా ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు ఉన్నారన్నమాట, ఎన్నో రంగాల్లో సక్సెస్ఫుల్ అవుతూ మన ఇండియన్ ఉమెన్లో. సో మరి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఎన్నో విజయాలను అందుకుంటున్నారు అండ్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో వీళ్ళందరి గురించి చెప్తున్నప్పుడు యాక్చువల్గా నాకు ఒక విషయం అయితే అర్థమైంది, దాని గురించి కూడా మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, సాధించేయరా అంట. యాక్చువల్గా అండి, టాలెంట్ ఉండడం అనేది ఒక గిఫ్ట్, కానీ మల్టీ టాలెంట్స్ ఉండడం అనేది ఒక లైఫ్ స్టైల్. ప్రతి సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఒక కళ ఉంటుంది. ఆ కళ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని ఎదుర్కొంటూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ, ఒక్క రంగంలో కాదు ఎన్నో రంగాల్లో విజయాన్ని అందుకుంటున్న వాళ్ళందరూ నిజంగా అద్భుతమనే చెప్పాలి. మరి సక్సెస్కి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారనమాట వీళ్ళందరూ. సో మరి ఇలాంటి వాళ్ళ జర్నీ తెలుసుకుంటే మనం కూడా చెయ్యగలం అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో కలుగుతుంది కదా. సో అందుకే ఇవాళ ధీర అలాంటి వారి కోసమే. మరి ఆల్ ది బెస్ట్ అలాంటి అమేజింగ్ లేడీస్ అందరికి. అండ్ మరి నెక్స్ట్ సండే సందర్లో సందడి చేస్తూ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిత్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జ్యోతి ఎఫ్ఎం 101.3. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఆర్జే శృతి అండ్ నాతో మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనం వింటపోయాం సండే సండే గేమ్ షోలోకి. సో మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి. అండ్ కొంతమంది పంపించారనమాట, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెత్ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సందడి అంటూ మెసేజ్ చేశారు. మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్. మీరు బాగున్నారా ఇంతకీ? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నుంచి అనమాట, నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ గణేష్, రాజు, శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్. హలో. సో నెక్స్ట్ రాజు నుంచి జయన్న, హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హలో, మీకు కూడా నమస్తే. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాష, ఇంకా నూర్జహాన్ మెసేజ్. మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు, హాయ్ లక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ చిత్తూరు నుంచి విఖ్యాత్, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్. హాయ్ విఖ్యాత్. అండ్ నెక్స్ట్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి స్వాగతం శృతి గారు అంటూ మెసేజ్. మీకు కూడా అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, ఈజీ క్వశ్చన్స్ అడగండి అట. ట్రై చేస్తాను, మరి మీకు అది ఈజీ అనిపిస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో మరి ఏంటంటే మ్యాటరు, యాక్చువల్గా మనలో చాలామందికి బీపీలు షుగర్లు ఉంటుంటాయి కదా, అయితే యానిమల్స్లో కూడా బీపీలు షుగర్లు ఉంటాయి. అయితే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హైయెస్ట్ బీపీ ఉన్న యానిమల్ ఏంటి? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఇదనమాట మన వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. హైయెస్ట్ రికార్డ్ ఉన్న, బీపీ ఉన్న రికార్డ్ ఉన్న యానిమల్ ఏంటి? సో అదనమాట నా క్వశ్చన్ రైట్ నా. మీ అందరి కోసం లౌక్యం సినిమా నుంచి రాజ్ హసన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనుప్రూపన్స్ మ్యూజిక్ కంపోజిషన్, అండ్ ఆల్సో లిరిక్స్ కూడా అనుప్రూపన్స్ అందించారు అండ్ స్పీకర్తో కలిసి అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:41 క్రాస్ అయిపోయి 7 seconds అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సండే సండే గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్ జే శృతి. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్గా ఇప్పుడు మనకి మాత్రమే బీపీలు షుగర్లు ఉన్నాయనుకుంటాం కదా, కానీ యానిమల్స్ కూడా బీపీలు అవి ఉంటాయన్నమాట. అది స్పెషల్లీ మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లలకు కూడా ఉంటుందట బీపీ. కాకపోతే ఈ బీపీ అనే ఒక విషయంలో హయ్యెస్ట్ రికార్డ్ ఉన్న ఒక జంతువు అయితే ఉంది, అది ఏంటి అని అడిగాను నేను క్వశ్చన్, హయ్యెస్ట్ బీపీ ఉన్న యానిమల్ ఏంటి అని. సో నాకైతే మెసేజెస్ వచ్చాయి, మాక్సిమం అందరూ కరెక్టే పంపించారని అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి నంద్యాల నుంచి ఇస్మాయిల్ అయాన్ దానిష్ ఇంకా యామిని పంపించారు, శుభ మధ్యాహ్నం మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ పెడల జోగానంద్ర కాలనీ చప్పల్ రాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, నైస్ టు హియర్ యువర్ వాయిస్, యువర్ సాంగ్ సెలెక్షన్ సూపర్, అఫ్ కోర్స్ నువ్వు పెట్టే సాంగ్స్ కొన్ని నా ఫేవరెట్ అయిపోయాయి, ఎస్పెషలీ నీ ఫేవరెట్ సాంగ్స్ అంట. ఎవరింతకి ప్రవల్లిక, హాయ్ ప్రవల్లిక. సో మరి నువ్వు పంపించిన ఆన్సర్స్ రెండు కూడా కరెక్టే, బట్ ఫస్ట్ది పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలిఫెంట్ అనుకుంటున్నాను అంటే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. యాక్చువల్గా చెప్పాలంటే నజరీన్ ఎలిఫెంట్ గురించి అయితే నాకు ఐడియా లేదు, బట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్లో ఎలిఫెంట్కి బీపీ ఉందో లేదో కూడా తెలియదు, అదే మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ శృతి గారు అంటూ ఫాతిమా కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇమ్రాన్ ఖాన్ సీమా విజయవాడ నుంచి పంపించారు. అండ్ ఆల్సో జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బాగున్నారా మేడం అంటూ శుభ మధ్యాహ్నం అని చెప్పేసి పద్మజ ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, ఎస్ నేనైతే బాగున్నాను, అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి బీపీ ఎక్కువ అంటున్నారు అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వా జిల్లా. ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పారండి మీరు. అండ్ నెక్స్ట్ మనకి బద్వేల్ నుంచి రెడ్డి గారు, ఓకే నాకైతే మీ పేరు పూర్తిగా అర్థం కాలేదు, ఎనీవేస్ మీరు పంపించిన రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే వైష్ణవి చెన్నై, శ్రీ వైష్ణవి చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, హాయ్ వైష్ణవి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ రాజు గణేష్ శ్రీవాస కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్స్ ఆల్సో పిఎస్ రంగారావు గారు వేస్తామరం చెన్నై నుంచి, ఎస్ పర్ఫెక్ట్గా పంపించారు. యాక్చువల్గా మన హ్యూమన్స్కి 120/80 అంటే పర్ఫెక్ట్ బీపీ అంటారు కదా, అయితే దానికి డబల్ ఉంటుందట యాక్చువల్గా ఆ యానిమల్కి. అమ్మో అది ఇంకెందుకు కోపంగా ఉంటుందో కదా, మనిషి అయితేనా ఒక రేంజ్లో డమడమడమలాడిపోతారేమో. ఎనీవేస్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం విష్ణు రుద్ర తేజోన్స్, తిన్నావా అక్క అంటూ మెసేజ్ చేశారు. అబ్బా ఎంత బాగా అడిగారండి, ఎస్ తింటేనే ఈ వాయిస్ వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ మరి మ్యాటర్ ఏంటి మన ఆన్సర్ ఎక్కడ ఇంతకి. అండ్ నెక్స్ట్ అయితే అంకయ్య గారు, ఓకే బండారుపల్లి నుంచి మంకీ అంటున్నారు, మంకీ అయితే ప్రస్తుతం నా లిస్టులో లేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నంద్యాల నుంచి

షీ స్మైల్ మళ్ళీ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హుషారైన సాంగ్స్ వినిపించండి మాకు అంటూ మెసేజ్ విఖ్యాత్ అచ్చా చిత్తూరు నుంచి రైట్ ఆన్స్ పంపించారు. ఓకే, తప్పకుండా నేనైతే పెట్టాను, మరి అది మీకు హుషారుగా అనిపిస్తుంది లేదో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందడే సందడే అంటూ గంగరాజు అండ్ రమాదేవి పెద్దరాజుపల్లి మదనపల్లి ఓకే అనుమయ జిల్లా నుంచి అనమాట మెసేజ్ అండ్ రైట్ ఆన్స్ పంపించారు. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, మన వాళ్ళు ఆల్రెడీ పంపించారు, నేను కూడా అనౌన్స్ చేస్తాను, వినండి. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డిగా ఓకే బద్వేల్ నుంచి ఓకే, మీ పేరు ఇప్పుడు అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మెసేజ్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి, కర్నూలు ఎన్ఎంటీ పెద్దపాడు జయన్న శేఖర్ చీమ అంటున్నారు. అంత చిన్న జీవికి అంత హై బైప్ ఉంటుందంటారా, ఏమో మరి నాకైతే అనిపించట్లేదు. సో క్లూ చెప్పాలి అంటే, యాక్చువల్గా ఈ బీపీ ఎక్కువగా ఉన్న యానిమల్కి మనకి గుండె నుంచి ఆ బ్రెయిన్ దాకా బ్లడ్ వెళ్ళాలి అంటే చాలా ఎక్కువగా ఆ గుండె పనిచేయాలన్నమాట. ఎందుకంటే 7 అడుగులు ట్రావెల్ చేసి బ్రెయిన్ దాకా వెళ్ళాలి, దట్ మీన్స్ దానికి బాగా నెక్ పొడవు ఉంటుంది. అది ఏమై ఉండొచ్చు మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ అయితే పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సింహం అంటున్నారు కార్లపూడి, గౌస్ భాషా అండ్ షబియా. ఓకే, సింహమా, ఏమో మరి ప్రస్తుతానికి నాలెడ్జ్లో ఇది కూడా లేదు. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం రాఘవేంద్ర కాలనీ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కొంకల గ్రామం నుంచి గురులహరి తులసి రాఘవేంద్ర అరవింద కూడా రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందనపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. సో మరి నేను చెప్పాను కదా, క్వశ్చన్ చెప్పాను, క్లూ చెప్పాను, అన్నీ చెప్పాను, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో దీన్ని పట్టుకుని నాకు ఆన్సర్ పంపించేసేయండి 8662488114 ఈ నెంబర్కి. హయ్యెస్ట్ బీపీ ఉన్న యానిమల్, హయ్యెస్ట్ బీపీ రికార్డ్ ఉన్న యానిమల్ ఏంటి రైట్ నో మీ అందరి కోసం. సమీర్ సింహారెడ్డి సినిమా నుంచి ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర గారు పాడిన అదిరిపోయే పాట ప్లే చేసేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 251 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూర్ హరి, యశోద, జానకి రాజ్ మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందేశ్ అందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ నేనైతే బాగున్నానండి. అండ్ నెక్స్ట్ దామర్ల శ్రీనివాసరావు గారు, దామర్ల పెదమస్థానరావు గారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అందరికీ కూడా, ఓకే, విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి అండ్ అందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్ల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే డాగ్ అంటున్నారు. డాగ్ కరెక్టే కానీ నేను అడిగింది హయ్యెస్ట్ బీపీ ఉన్న యానిమల్, సో డాగ్కి అంత లేదనమాట. ఓకే, సో కొంగ కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కన్నూర్ ఎన్ఎంటి పెద్దపాడు జయన శేఖర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దీనికి ఎవరు జమ్మిశెట్టి పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, హాయ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాకేష్ ఫ్రమ్ ముంబై రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అక్కర్పాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు. అండ్ నెక్స్ట్ నూతనపల్లి నుంచి ఓకే రాము పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుంచి పంపించారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు పంపించారు. జంతువులకు కూడా బీపీ ఉంటుందని ఈరోజే తెలిసింది మేడం అంటే నాకు నిన్నే తెలిసిందండి. ఓకే, సో మై నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి, దివ్య అని అయితే పేరుంది మరి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి గ్రామం నుంచి వేమల పరశురాములు పద్మ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ కింగ్ పాటాన ఏమిటిది, ఏమిటి మెసేజ్, ఎనీవేస్ డి సూర్బాబు గారు ఓకే డి కళ్యాణి కామేశ్వరపేట శ్రీకాకుళం నుంచి పంపించారు అనమాట. సందరే సందరి ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం అంటూ క్వశ్చన్ అయితే వినలేదు మేడం అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ విఖ్యాత్ మీరు వినిపించే సాంగ్స్ బాగున్నాయి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు నచ్చినందుకు. అండ్ నెక్స్ట్ అయితే దర్పిణిని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సందరికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ నమస్తే మేడం అంటూ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ నుంచి నక్క అనుకుంటున్నాను అంటున్నారు. తెలీదండి, అసలు తెలియదు దాని గురించి. అండ్ శృతి గారు బాగున్నారా, మాకు చాలా ఇష్టం మీ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదండి ఇలా వచ్చే ఆన్సర్స్ అప్పుడప్పుడు గుంతల పోతూ ఉంటుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎనీవేస్ సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జిరాఫీ. జిరాఫీ కట హయ్యెస్ట్ బీపీ ఉంటుందట, అది మ్యాటర్. ఎందుకంటే దాని మెడ చాలా పొడుగు, 7 అడుగులు పొడుగు ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సో గుండె నుంచి బ్రెయిన్ దాకా అది పంప్ చేయాలంటే బీపీ ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది హ్యూమన్స్ కన్నా, అది అనమాట సంగతి. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేసిన, జనరల్ నాలెడ్జ్ అంటుంటారు కాబట్టి నెక్స్ట్ ఒక క్వశ్చన్ వేస్తాం మ్యాథ్స్కి సంబంధించి. ఓకే మరి పెద్ద క్వశ్చన్ అయితే కాదు, స్టెప్పులు ఎక్కువ ఉండవు, జస్ట్ ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే సో ఏం లేదండి, సింపుల్గా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోంచి 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం అవుతుంది. ఓకే అర్థమైంది కదా, ఒక సంఖ్యలోంచి 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం.

అవుతుంది. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒరిజినల్ నెంబర్ ఎంత, అసలు సంఖ్య ఎంత? ఓకే, మీకు ఆన్సర్ తెలిసి 8662488114 ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. రైట్ నౌ మాటే వినదుగా వినదుగా ఈ లవ్లీ సాంగ్ టాక్సీ వాళ్ళ సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరగనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ వేడుకలలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వసతులు, విద్యాశాఖ రూపొందించిన లీప్ డాష్ బోర్డును కేంద్ర మంత్రి తిలకించారు. ముంబైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఈరోజు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల సంతానోత్పత్తికి జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సమస్యపై స్పందించిన మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి 2 ఆడపులులను ఇచ్చేందుకు అంగీకరించారు. సహకారం అందిస్తున్న మహారాష్ట ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మామిడి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కొనుగోళ్ల జాప్యం జరిగితే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు వాయిదా వేశారు. జులై 2 ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. యువతలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే యూత్ పార్లమెంట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, విజయవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన యువ పార్లమెంట్ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ తెలిపారు. అరకు గిరిజన బాలుర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన క్రీడల కోఆర్డినేటర్ కంగల పోతురాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 3:30 అయిపోయి 32 seconds అయిపోయింది అనమాట. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ అజయశ్రుతి. సో మరి న్యూస్ బ్రేక్ అన్న ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఒక సంఖ్యకు 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం అవుతుంది, సో అసలు సంఖ్య ఎంత అని అడిగాను అనమాట. సో మరి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పెద్దపాడు నుంచి జయన శేఖర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడ నుంచి రైట్. అండ్ రాజోల్ నుంచి జయన గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ ఒకడు ఓకే శాంతినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సీర్లవంచి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ వేముల పరశురాములు గారు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, యో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు అనుకుంటున్నాము, ఎందుకో ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రవల్లిక రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భవానీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే 100 దర్పిణేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి. 100 కాదు, యాక్చువల్గా నేను ఏమన్నాను, ఒక్క సంఖ్య నుంచి 20 తీసేస్తాయి. ఇప్పుడు సపోజ్ 100 అన్నారు మీరు, 100 నుంచి 20 తీస్తే 80 అవుతుంది. నేనేమన్నాను, ఆ వచ్చిన ఆన్సర్ అసలు సంఖ్యలో సగం అవుతుంది అన్నాను. సో 80 100లో హాఫ్ అయితే అవ్వదు కదా, అలా ఆలోచించండి. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన క్లూని పట్టుకుని ఆన్సర్ చెప్పండి ఓకే. సో మరి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి సాయి కృష్ణ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనిల్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు.

0: ఓకే, జీరో అట. అరే రే. అండ్ నెక్స్ట్ శ్రీ వైష్ణవి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిన్మస్థాన్రావు పెద్దమస్థాన్రావు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డి సూర్యబాబు గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. పుట్టిపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి గంగరాజు గారు అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ దనీష్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొత్తం అరే రే సూపర్ అండి సత్యనారాయణ గారు, మీరు దేవినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్లు ఎలా తను క్యాలిక్యులేట్ చేసింది అంతా నాకు ఫోటో తీసి మరీ పంపారనమాట. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందమేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజోలి మండలం రాఘవేంద్ర కాలనీ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అచ్చా, అప్పుడే మీ హయత్ నగర్లో ఈవినింగ్ అయిపోయిందా అండి? మాకు ఇంకా మధ్యాహ్నంలోనే ఉన్నాం. ఓకే, సో నో ప్రాబ్లం, మీరు ఈవినింగ్ అంటే ఈవినింగే, గుడ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ఎన్ఎంటి పెద్దపాడు నుంచి, నో నో నో రైట్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ అయ్యవర్ రెడ్డి బద్వేల్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గణేష్ శ్రీవాస కోనాపూర్ నుంచి, ఓకే సో నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. నెక్స్ట్ చక్రపాక నుంచి రమా కూడా రైట్ ఆన్సర్. అండ్ నేను ఇప్పుడే సందర్శందరికీ జాయిన్ అవుతున్నాను మేడం అంటూ పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి మెసేజ్ చేశారు. ఓకే, వెరీ నైస్. మొత్తానికి మంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ దగ్గర జాయిన్ అయ్యారు మీరు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో రైట్ ఆన్సర్ ఎవరు, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. అండ్ నెక్స్ట్ దర్పణేని సాయికృష్ణ, నో నో నో నో నో రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే మీరు రైట్ ఆన్సర్ అని చెప్తుంటే మాకు వినడానికి ఎంతో హాయిగా ఉంది మేడం అంట. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ చిన్నగొల్లపాలెం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ ఓకే బాలరంగ అంజలి ఓకే నో నో. అండ్ నెక్స్ట్ అయితే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి ఇలా ఇలా చాలామంది ఆన్సర్స్ పంపించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే 40 అనమాట. ఓకే, సో మరి అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలా చాలా చాలా కథలు విన్నాం. ముఖ్యంగా అందరూ కామన్గా విన్న కథల్లో ఒకటి స్పెషల్గా మన రాజుగారు ఏడుగురు కొడుకులు కథ, అంతే కదా? రాజుగారు ఉంటారు, ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉంటారు, ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్తారు, వేటకు వెళ్ళి 7 చేపలు తెస్తారు. ఇది మనం విన్న కథ. అండ్ ఫ్రమ్ డే 1 ఈ స్టోరీ విన్నప్పటి నుంచి కాదు, కానీ కొంచెం ఊహ బాగా తెలిసినప్పటి నుంచి నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, రాజుగారు 7 కొడుకులు ఉన్నారు సరే, వాళ్ళందరూ వేటకు వెళ్ళారు సరే, వేటకు వెళ్ళి అందరూ 7 చేపలే ఎందుకు తెచ్చారు? వై 7 చేపలే ఎందుకు తెచ్చారు? ఇంకేమీ దొరకలేదంటారా? ఏం జరిగి ఉండొచ్చు? మీరు గెస్ చేసి లేదా మీరు ఊహించి, మీరు సరదాగా చెప్పినా సరే లేకపోతే ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పినా సరే, ఎందుకు చేపలే తెచ్చారు? ఇది నాకున్న డౌట్ అనమాట. సో ఈ సరదా క్వశ్చన్కి మీ సరదా ఆన్సర్ పంపించాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. క్రియేటివ్గా ఫన్నీగా చెప్పిన వాళ్ళు కూడా, ఐ మీన్ చెప్పే వాళ్ళు కూడా చెప్పచ్చు. ఓకేనా? సో ఎందుకు చేపలే తెచ్చారు రాజుగారు 7 కొడుకులు? రైట్ నా మీ అందరి కోసం డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో మికా సింగ్ అండ్ గీతా మాదిరి పాడిన పాట ప్లే చేస్తున్నాను. బాల్తీర్ వీరయ్య సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్.
1: వైయారంగా నడుచుకొచ్చాతాంది, కుండెల్లోన మొలక పుట్టేతాంది.
2: యు ఆర్ రైట్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఒంగోలు గీత సినిమా నుంచి జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట వనమాలి గల్దిరిక్. సో మరి 3:17 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది. మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగిన క్వశ్చన్కి, అంటే రాజుగారు 7 కొడుకులు, చేపలే ఎందుకు తెచ్చారు, ఏమై ఉండొచ్చు అని అడిగాను కదా. సో దానికైతే నాకు రకరకాల ఆన్సర్లు అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆన్సర్ అయితే కొంకల గ్రామం నుంచి గురులహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, చేపలైతేనే ఎండబెట్టగలం కనుక. ఓకే, సో మొత్తానికి స్టోరీని అలా ఫినిష్ చేశారంటారు. ఎనీవేస్, వెరీ నైస్ ఆన్సర్. యాక్చువల్గా నాకు ఒక నిమిషం శ్రీలక్ష్మి గారు గుర్తొచ్చారు. ఆకాశంలో మబ్బులు, కారు మబ్బులే ఎందుకు, పసు మబ్బులు అంటే బాగుండదు కనుక అన్నట్టు అనమాట. వెరీ నైస్ యాక్చువల్గా. నెక్స్ట్, వేటకి రివర్కి వెళ్ళారేమోనండి అంటున్నారు లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు. ఓకే, సో అలా అంటారు, అందుకే చేపలు వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్, అది ఊత పదం అయ్యి ఉండొచ్చు అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి. ఓకే, వెరీ నైస్. వేములు, పరశురాములు, ఇంకా పద్మ అనమాట, ఊత పదమా. సో చేపలు కాదు అయితే తెచ్చింది రాజుగారు 7 కొడుకులు. ఇంతకాలం మనం కథ డిఫరెంట్గా విన్నామైతే. అండ్ నెక్స్ట్, కనకారావు గారు పెడం నుంచి, చేపల కూర అంటే ఇష్టం అనుకుంటా అందుకే అంటున్నారు. ఓహో. నెక్స్ట్, రాజోల నుంచి జయన్న, తిమింగిలం తెస్తే బరువు ఉంటుందండి కాబట్టి తేలేదు అందుకే చేపలు తెచ్చేశారు అంటున్నారు. మొత్తానికి బాగా చెప్పారు మీరు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి. మీరు మన ఛానలే వింటున్నారా అనేది నాకు వచ్చిన పెద్ద డౌట్. సో నేను అడిగిన క్వశ్చన్కి ఇది ఏ విధంగా ఆన్సర్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ మరి నెక్స్ట్ అయితే, కప్పలు లేవండి అందుకే చేపలు వచ్చాయి అంటున్నారు గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప, జయమ రమేష్ బాబు, సుమలత. ఓకే, గోర్లకాందొడ్డి నుంచి అనమాట. వెరీ నైస్. అండ్ నెక్స్ట్, రాజు భార్యకు చేపలంటే ఇష్టం, వాళ్ళ అమ్మ కోసం చేపలు తీసుకొచ్చారు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు. ఓహో, సూపర్. నెక్స్ట్, ఒక్కో చేప 20 కేజీలు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్క చేప తెచ్చారు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు అసలు అదేదో పక్కనే ఉండి చూసినట్టే చెప్పారు, అసలు సూపర్ అండి మీరు. నెక్స్ట్, పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఆ రాజు కొడుకులకు చేపలు పులుసు కూర అంటే ఇష్టమేమో మేడం అందుకే 7 చేపలు తెచ్చుంటారు అంటున్నారు. ఓహో, మీరు కూడా చేపల కూర మీద పడ్డారైతే. సో నెక్స్ట్, వాళ్ళకి తెలిసింది చేపల వేట మాత్రమే, జంతువుల వేట అంటే దడదడ అంటున్నారు కోనేరు విష్ణు హైప్నగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ మెసేజ్, అక్కడ వేట అంటే చేపల వేట అని, 7 చేపలు ఎందుకంటే అవి చాలా పెద్ద చేపలు, ఒక్కొక్కరు ఒక్క చేప కంటే ఎక్కువ చేపలు మోయలేరు అందుకే వారు ఒక్కొక్కరు ఒక పెద్ద చేప తెచ్చారు అంటూ ఒక పెద్ద గ్యాప్ పెట్టారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. ఆహా, స్టోరీ అంటే ఇలా అల్లాలి అదనమాట మ్యాటర్. ఆ రేంజ్లో చెప్పారు మీరు. అండ్ వేదాంత్ జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు సరదాగా ఫన్నీగా ఆన్సర్ చెప్పమన్నారు కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే రాజుగారి కొడుకులు తిమింగిలాలు మోయలేక చేపలు తేలిగ్గా ఉంటాయని. మీరు నవ్వద్దు ఆన్సర్ చదివి అన్నారు, బట్ నా డెఫినెట్గా ఆన్సర్ నవ్వొచ్చేసింది. అండ్ నెక్స్ట్, చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా, నవ్య, అక్షయ, విరాట్, ఎండపెట్టడానికి చేపలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చేపలు తీసుకుని వచ్చారు అంట. అంతేలేండి, తిమింగిలాలను ఎండపెట్టాలంటే ఎన్ని రోజులు కావాలో, చేపలే ఎండలేదు, ఒక చేప అందులో ఎండలేదు ఇంతకి తీరా, అంత కష్టపడి చేపలే తెచ్చినా కూడా. ఎనీవేస్, నెక్స్ట్, చెరువుకు పోయారు కాబట్టి చేపలు తెచ్చారు అంటున్నారు హనుమకొండ జిల్లా కాజేపట్టి మండలం తరాలపల్లి గ్రామం నుంచి జీర్పొదుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ అయితే మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, నాకు ప్రశ్న అర్థం కాలేదు, ఇన్ని ఆన్సర్స్ చదివాను ప్రశ్న అర్థం కాలేదు. సరే, ఆన్సర్లు విన్నదాన్ని బట్టయినా మీకు ప్రశ్న అర్థం అయి ఉండాలి, అర్థమైతే తప్పకుండా మెసేజ్ చేయండి, మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటా. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, కొన్నిటికి లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్స్ అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. స్పెషల్లీ మన ఇంట్లో బామ్మ అమ్మమ్మలు చెప్పే కథలకైతే అస్సలు లాజిక్స్ వెతకూడదు మనం, ఎంత మ్యాజికల్గా ఉంటాయి వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళ స్పెషల్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక రేంజ్లో. నాకు ఇప్పటికీ మా అమ్మమ్మ గారు అయితే లేరు, బట్ ఆవిడ చెప్పిన కథ, ఆవిడ ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుంది, చాలా బాగా గుర్తుందన్నమాట. అది మ్యాటర్, ఫ్యూచర్లో నేను అలానే చెప్పబోతున్నాను మా మనవరాళ్ళకి అండ్ మనవాళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే
టెక్స్ట్ మెసేజ్ స్మైల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, మీ యాంకరింగ్ చాలా బాగుంది మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఎవరు, పద్మజ ఫ్రమ్ కర్నూల్. చేపలు దొరకడం వల్ల చేపలు తెచ్చారు, రాజుగారు కొడుకులు మేడం అంటారు. సింపుల్గా ఉంది మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అయితే ఆహా అనిల్ కుమార్ గారు ఒక పెద్ద మెసేజ్ పంపించారు. రాజుగారు ఏడుగురు కొడుకులు ముందు అడవికి వేటకెళ్లారండి, ఎంత వేటాడినా ఒకే రకమైనవి ఏడు దొరకలేదుట. అందరూ రాజుగారు ముందు సమానంగా నిలవాలి అని అందరూ మాట్లాడుకొని చేపలైతే ఏడు దొరుకుతాయని చేపలు పట్టుకెళ్లారన్నమాట. ఆహా నిజంగా ఏం చెప్పారండి మీరు, అద్దిరిపోయింది మీ ఆన్సర్. సూపర్, మొత్తానికి ఈక్వాలిటీని తీసుకొచ్చారు మీరు మన క్వశ్చన్లోకి. నెక్స్ట్ ఏడుగురు చేపలు ఇష్టమైన ఫుడ్ అయి ఉండొచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి. అడవికి వెళ్తే పులులు సింహాలు ఎదురైతే వీళ్ళే వాటికి డిన్నర్ అయిపోతారు. అదే చెరువుకు వెళ్ళారనుకోండి చేపలు కనీసం ఎదురు తిరగవు, పైగా వీళ్ళని చూసి పారిపోలేవు కదా. పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు. పాయింటేనండో, ఈ విధంగా ఆలోచిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్టే. సో మరి నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, దుర్గారావు గారు రాణి గారికి చేపల కూర మాత్రమే వచ్చు అట. మీరు రాణిగారికే ఫిట్టింగ్ పెట్టారు, తీసుకెళ్ళి అయ్యాయో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి చేపలు వేట ఈజీ అనుకుంటా అండి అంటున్నారు. నెక్స్ట్ ఎండపెట్టి తినడానికి చేపలు తెచ్చారు అన్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ అయాన్. ఓకే అనంతపురం నుంచి అనురాధ, ఎనిమిది చేపలు తెస్తే ఇంకొకటి ఎవరు తింటారు అని గొడవ పడతారు, అందుకే ఏడు చేపలు తెచ్చారు. రాజుగారు బడ్జెట్ అంతే, ఒక్కొక్కరికి ఒక్కో చేపే అట. అయ్యజ్జో, మీరు రాజుగారి దగ్గర కూడా బడ్జెట్ మాట్లాడారు చూసారు, అది అసలేం పాయింట్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ కూడా ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, అన్నీ కూడా సూపర్ ఫన్నీగా ఉన్నాయి, చదువుతాను తప్పకుండా. రైట్ నౌ మీ అందరి కోసం మహర్షి సినిమా నుంచి అయితే పాలపెట్ట సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

3:33 క్రాస్ అయిపోయి 25 seconds అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ దిస్ ఇస్ ఆర్ జే శృతి, అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. మరి ఎంఎం కీరవాణి గారు అండ్ సునీత పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు విక్రమార్కుడు సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ ఆన్సర్ మనకైతే నేను అడిగిన రాజుగారు 7 గురు కొడుకులు 7 చేపలు క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు ఎవరంటే సూర్యబాబు గారు. ఓకే, శ్రీకాకుళం కామేశ్వరిపేట నుంచి అనమాట సూర్యబాబు గారు అండ్ వైఫ్ కళ్యాణి గారు. ఓకే, అడవంతా తిరిగి తిరిగి ఏమి దొరకకపోతే ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే రాజుగారు తిడతారని, వీళ్ళు దద్దమ్మలు చేతకాని వాళ్ళు అని తిడతారని కనీసం చేపలు పట్టుకునైనా వెళ్దామని చెప్పేసి అలా అయితే రాజుగారు ఏమి అనరు కాబట్టి చేపలు తీసుకెళ్లారు అంటున్నారు. అయ్యా బాబోయ్, మీరు చెప్పేది వింటే ఇదే రీజనేమో అనిపిస్తుంది అండి నాకు. ఎనీవేస్ నైస్. అండ్ పుట్టపాకు నుంచి భవానీ వెంకట్, ప్లీజ్ మేడం పేర్లు చదవండి అట. పేర్లు చదువుతూనే ఉన్నాను కదా, పేర్లు, ఊరి పేర్లు, మండలం పేర్లు అన్నీ చదువుతున్నాను కదండి. ఎనీవేస్, నెక్స్ట్ రివర్ డ్రై అయ్యి ఉంటుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, నది ఎండిపోయింది కాబట్టి చేపల్ని బతికించడం కోసం చేపల్ని ఇంటికి తెచ్చారంటారు, అంతేనా? ఎనీవేస్, నెక్స్ట్ అయితే చెరువు వేటకు వెళ్ళారు అందువల్ల అంటూ శ్రీ వైష్ణవి ఫ్రమ్ చెన్నై నుంచి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే వేట అనేది అడవిలో కదా, అడవిలో చేపలు ఉండవు, సో అడవి అంటే భయం. చెరువుకి వెళ్ళి ఎవరో పట్టిన 7 చేపలు దొంగలించారు గణేష్ రాజు శ్రీవాస కోనప్పటి నుంచి. అజ్జో, మీరు మొత్తానికి ఆ చేపలు కూడా వాళ్ళు వేటాడలేదు అనే చెప్పేస్తున్నారా? బాగుంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే చేపల కూర అంటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెచ్చారేమో అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. హాయ్ మురళి గారు. అండ్ నెక్స్ట్, ఎందుకంటే చదువుతున్నా వినండి, ఇంట్లో పప్పు చారు చేశారు, రెండు కాంబినేషన్ బాగుంటుంది అంటూ శేఖర్ పాలకొల్లు నుంచి మెసేజ్. ఆహా, బాగా చెప్పారు సుమి. అండ్ నెక్స్ట్ అయితే భానుమొక్కల నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్, చేపల ఆరోగ్యానికి మంచిది కాబట్టి తెచ్చారట. హాయ్ అంటూ మువ్వలి కోటేశ్వర గారు పోలవరం నుంచి. చేపలు తెస్తే నిద్రపోయి వచ్చారా అని అడుగుతారేమో అని. ఆహా, అచ్చా, చేపలు తెస్తే నిద్రపోయి వచ్చారని అడుగుతారేమో అని చేపలు తెచ్చారట. ఆహా, అసలు ఏమన్నా చెప్పారా మీరు? చిన్నమ్మాయి మిరియాలు కూడా హలో శ్రీతమ్మ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి, నేనైతే తెచ్చిన చేపలను మంచిగా పులుసు చేసి వాళ్ళకి పెడతానట. అసలు ఏ గోళ లేదు, వాళ్ళు ఎందుకు తెచ్చారో మనకి, ఎందుకు చేపలు తెచ్చారా లేదా అంతే అంటున్నారు చిన్నమ్మాయి గారు. ఓకే, నెక్స్ట్, కొన్ని సంవత్సరాలైనా సరే ఆ ఒక్క చేప ఎండదు అంటున్నారు అక్కరపాక నుంచి రమ గారు. కదండి, నా చిన్నప్పటి నుంచి వస్తున్నది, ఇప్పుడు ఎండలేదు, మా మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చేదాకా కూడా అది ఎండదు. అఫ్కోర్స్ వాళ్ళ తర్వాత జనరేషన్ వచ్చినా కూడా ఎండదు అది. అండ్ సుధాకర్ ఏమంటున్నారంటే వాళ్ళు చేపలు పట్టే రాజులు అయి ఉండొచ్చు, అందుకే చాలా తెచ్చుంటారు, అందరికీ పంచి ఒక్కొక్కరు ఒక్కొక్క చేపనే తెచ్చుంటారు అంటున్నారు. ఆహా, నెక్స్ట్, అందరూ సమానమే అన్న భావంతో అన్నారు శ్రీధర్రావు గారు శాంతి స్ట్రీట్ ఆదోన్ నుంచి. కథకు కళ్ళుండవు, ముంతకు చెవులుండవు అట. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్, ఎస్ భీమశ్రావు గారు పెడన్ నుంచి. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారు చెప్పారట, అందుకే చేపలు తెచ్చారు. ఏది, అప్పట్లో డాక్టర్ గారా అండి, వైద్యులు? ఓకే, నెక్స్ట్, శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ చంద్రశేఖర్ గారు. రాజుగారు 7 గురు కొడుకులు అడవికి పోతే ఒకరు కుందేలు, ఒకరు పొట్టేలు, ఒకరు చేపలు వస్తే వండుకోవాలి, టైం వేస్ట్ అవుతుందని అందరూ ఒకటే తీసుకుని వచ్చేసారు అట. ఆహా, నెక్స్ట్, కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనమాట రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజుగారి కుమారులు సోమరులు కాబట్టి ఒక్కొక్కరు ఒక చేప తెచ్చారట. అయ్యా బాబోయ్, నెక్స్ట్, అడవికి వెళ్ళాక అక్కడ వాతావరణం నచ్చక వాటర్ ఇంకా సముద్రాల దగ్గరికి వెళ్ళి 7 మంది 7 చేపలు తెచ్చారు అంటున్నారు అనంతపురం జిల్లా సినీనగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. అది అయితే సమ్మర్ అయ్యి ఉంటుంది అంటారు ఎండాకాలం. అదే అయితే ఈ చేపల స్టోరీ అంతా, ఈ రాజుగారి 7 గురు కథ స్టోరీ మొత్తం సమ్మర్లో జరిగింది అంటారు, అంతే కదా? ఓకే, నెక్స్ట్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. సేమ్, చేపల కూర అయితే మరుసటి రోజైనా తినొచ్చని అట. ఆహా, దేవుడా. అండ్ నెక్స్ట్ అయితే యువరాజు పిల్లలు అయి ఉంటారు, అందుకే చెరువుకి వెళ్తున్నారు. ఓకే, ఏంటో కొంచెం అర్థం కాలేదు జ్యోతి నెల్లూరు నుంచి మీ మెసేజ్ నాకు, సారీ, వెరీ సారీ. అండ్ నెక్స్ట్, నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, ఇవే 7 చేపలు, అందులో ఒక చేప ఎండలేదు, అది సండే అట.
ఓకే, సండే చేపలు కూడా రెస్ట్ తీసుకుని ఎండడానికి. ఓ దేవుడా. నెక్స్ట్ రాజు అయితే పులిని వేటాడేవాడేమో, కొడుకులు కదా చేపలతో కానిచ్చేశారు అంటారు మహమ్మదీన్ అయితేలా. భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. ఓకే, ఏం వేటాడామా అని కాదు, వేటాడామా లేదా అంతే, అదనమాట పండుగ. కాదు కాదు, రాజుగారు కొడుకు అంటే. ఓకే, నెక్స్ట్ అయితే చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా జగదీశ్వరి కృష్ణ తాతారావు గారు, చేపలు తీసుకుని రాకపోతే ఈ సరదా ప్రశ్న ఉండేది కాదు, ఇంత ఫన్నీ ఆన్సర్స్ వచ్చేవి కాదు. అర్రెర్రెర్రెర్రెర్రే, ఏమన్నా చెప్పారా, అద్దరు కొట్టారండి మీరు అసలు చివరిలో వచ్చి. నెక్స్ట్ కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్ శృతి గారు, మీరు అడిగే ప్రశ్న లాజిక్గా బాగా అడుగుతారు, సూపర్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి, రాజా చేపల కూరే, ఓకే అంటే రాజుగారికి చేపలు కూరిష్టం కాబట్టి. ఓకే, అర్థమైంది మీ ఆన్సర్. ఎనీవేస్, ఇవ్వండి సరదా సరదా ఆన్సర్స్. మొత్తానికి చాలా హైలైట్ అయింది ఈ క్వశ్చన్, నాకైతే బాగా నచ్చినాయి మీ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఏంటంటే మ్యాటర్. ఓకే, ఒకటి ఉందండి, దానికి శరీరం అనేది అసలు లేదు, కానీ పుట్టుకు ఉంటుంది, అలాగే చనిపోవడం కూడా ఉంటుంది. ఏమై ఉండొచ్చు అది మీ ఉద్దేశంలో, అది ఏమై ఉంటుంది? శరీరం లేనిది పుట్టేది చనిపోయేది, పుట్టుకు ఉండేది చనిపోవడం కూడా ఉండేది, అది ఏమై ఉండొచ్చు? ఆన్సర్ చెప్పేసాను నాకు. రైట్ నౌ మీ అందరి కోసం హరిచరణ్ అండ్ ప్రశాంతిని పడ్డ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఊ కొడతారా ఉలిక్కి పెడతారా ఈ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

మెరుపు కళ్ళల సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఎస్పి బాలు గారు పాడిన పాట. యాక్చువల్గా ఆయన పాడిన పాటల్లో అండి, స్పెషల్లీ మెరుపు కళ్ళల సినిమాలో అయితే చాలామంది ఓ వాన పడితే కానీ లేకపోతే వెనలవే వెనలవే సాంగ్ కానీ అనుకుంటారు కదా, చాలామందికి ఫేవరెట్ సాంగ్స్ మెరుపు కళ్ళల సినిమాలో. బట్ నాకైతే ఎస్పి బాలు గారు పాడిన ఈ పాట చాలా నచ్చుతుంది స్పెషల్గా. సో మరి రీజన్ అయితే తెలియదు కానీ నాకు ఇది చాలా ఇష్టం. హెడ్ ఫోన్స్లో ఇంకా ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది ఈ సాంగ్. ఎనీవేస్ రైట్ నా టైం 3:49 క్రాస్ అయిపోయి 38 సాంగ్ సెకండ్స్ అయిపోయింది మన టైం. సో సందరే సందరే గేమ్ షోలో నేను అడిగిన క్వశ్చన్కి, అంటే శరీరం లేదు కానీ పుట్టుక చావు ఉన్నది ఏంటి అని అడిగాను. సో మరి దానికి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి ఊపిరి లేదా ప్రాణం అంటున్నారు. క్వశ్చన్ ఎంత డీప్గా ఉందో మీ ఆన్సర్ కూడా అంతే లోతుగా వెళ్ళిపోయింది. ఓకే నైస్. నెక్స్ట్ అయితే రాజోల్ నుంచి జయన్న శ్వాస గాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఊహా కోరిక అంటున్నారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కోరిక ప్రేమ నీటి బుడిగ అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒకడు నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి నీడ అంటున్నారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కోడిగుడ్డ అయి ఉంటుంది అంటున్నారు.

కొంతకాలానికి, ఐ మీన్ పుడుతుంది, కొంతకాలానికి అది మరుగున పడిపోతుంది, దట్ మీన్స్ చనిపోతుంది అన్నారు పిఎస్ రంగారావు గారు. బెస్ తాంబరం చెన్నై నుంచి. నెక్స్ట్ గోర్లకాంత్ దొడ్డి నుంచి కోపం ఇంకా ఆశ అంటున్నారు అన్నమాట. ఎవరు? పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత. ఓకే, ఎస్ భీమసరావు గారు పెడన్ నుంచి నిప్పు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మీకు డబుల్ సాలరీ ఇవ్వాలి డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవల్లిగా, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఉప్పు అనుకుంటున్నాను, నీటిలో పుడుతుంది, నీటిలో పడగానే మరణిస్తుంది అంటున్నారు జి వీరేంద్రనాథ్ పటేల్, కుంకునూరు గ్రామం, దేవనికొండ మండలం, కర్నూలు జిల్లా. ఓకే, నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడన్ నుంచి, నీటి బుడగ ఆర్ నవ్వు. ఆహా, ఏం చెప్పారు. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు కరెంట్ పవర్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఊపిరి లేదా ప్రాణం. ఓకే, గణేష్ అనమాట మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ కథాన నంద్యాల నుండి ఇస్మాయిల్ దనీష్. ఇది ఎలా శరీరం లేదా కథకి, ఏమిటో మరి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే నీడ మహమ్మద్ ఇనాయతుల్లా భానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అక్కరపాక నుంచి రమా కూడా ఆశ అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నీటి బుడుగా అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు చందమామ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురళి గారు ఎప్పట్లాగానే పాట పాడమంటూ మెసేజ్. ఓకే, మనస్సు ప్రేమ అంటూ దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ గాలి ఊపిరి బ్యాటరీ అండ్ బ్రాకెట్స్లో ఛార్జింగ్ అట. నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఆత్మ అంటున్నారు రాజు కోనపూర్ నుంచి. ఓ మై గాడ్, నిన్నున్నాయా నాకు తెలియనివి అన్నట్టుంది నా పరిస్థితి. సో శరీరం లేనిది పుట్టుక చావు ఉన్నది, ఏమై ఉండొచ్చు మీ ఉద్దేశంలో నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కిక్ 2, టైటిల్ సాంగ్. ఎంజాయ్ లిస్నింగ్.

అరే ఎగిరెగిరి దుళ్ళెనంట.

దొంగ దొంగ సినిమా నుంచి బ్యూటిఫుల్ విత్ సాంగ్ అయితే వినేశారు సురేష్ బ్రిటర్స్ అండ్ శ్రీనివాస్ పాడిన పాట అనమాట. సో మన టైం 3:58 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది వివిధ భారతి స్టూడియోస్లో. సో మనమున్నాం సంధ్యా సంధ్యా గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నేను అడిగిన క్వశ్చన్కి నీటి పుడుగా అనుకుంటాను అంటూ మెసేజ్ చేశారు ఎంఎఫ్ఎస్ సర్దార్. ఓకే, సో మరి నెక్స్ట్ భానుమక్కుల నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ దీపం అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఓపిక అంటూ మెసేజ్ చేశారు కర్నూలు ఎన్ఎంటి సురేష్. ఓకే, పెద్దపాటి జయన్న శేఖర్ నరేంద్ర. ఓకే, నెక్స్ట్ మంగళగిరి యశోద గారు అయితే గాలి అంటున్నారు. నెక్స్ట్ డి సూర్యబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట నుంచి క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ ఆకాశం అంటున్నారు రాజుగ వేణు దేశాయిపేట నుంచి. సో ఇంతకీ నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే ఆశ ఆశ ఆశ. సో మరి పుట్టుక ఉంటుంది, చనిపోవడం ఉంటుంది, కానీ దానికి శరీరం అయితే ఉండదు. ఇది నా దగ్గర ఉన్న ఆన్సర్స్ పక్కన పెడితే ఇక్కడ ఎన్ని రకాల ఆన్సర్స్ వచ్చాయంటే అన్నిటికీ మ్యాక్సిమం నేను అడిగిన లాజిక్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఎనీవే, లవ్లీ పార్టిసిపేషన్ ఇది. ఇవాళ సందరే సందరి మన స్టూడియోలో టైం కూడా 4:00 రీచ్ అయిపోతుంది కాబట్టి ఇవాళ సందరికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా రేపు 2:30 ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మళ్ళీ మనం 4:00 కి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుసుకుందాం వివిధాలో. ఓకేనా, స్టే ట్యూన్డ్.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయ్యారు. ఈ సందర్భంగా 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం, పటిష్టమైన జాతీయ భద్రత, ఈ మూడు దేశానికి మూలస్తంభాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గుజరాత్లో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఖనిజ సంపదపై మార్కెట్ క్యాపిటలైజేషన్ అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఆదాయ వనరులను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్దికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారతలో దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కేంద్ర నివేదికలు వెల్లడించాయి. మహిళలకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో రాష్ట్రం 99.7% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లాలో రేపటి నుండి లబ్దిదారులకు 96 కోట్లకు పైగా సామాజిక పింఛన్ల పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగించాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ పేర్కొంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సభ్యత్వ కార్డు కలిగిన కార్మికుల పిల్లల సంక్షేమం కోసం ఇండస్ట్రీ రెడీ ఆన్లైన్ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రాం ట్రైనింగ్ ప్రోగ్రాం గుంటూరులో ప్రారంభమైనట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ దేశవ్యాప్తంగా 6,000కు పైగా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జూలై 29. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అడ్జ శృతి. సో మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రాంలోకి. ఈరోజు వివిధలో స్పెషల్ ఏంటో తెలుసా అండి? లిరిసిస్ట్ అనమాట. మనకి ఒక పాటకి సంగీతం ఎంత ఇంపార్టెంటో, ఆ పాటకి లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మ్యూజిక్కి సోల్ ఏంటి అంటే లిరిక్స్ అని చెప్పచ్చేమో. సో అలాంటి లిరిక్స్కి లైఫ్ ఇచ్చే లిరిసిస్టులు మనకి చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఒకరు అనంత శ్రీరామ్ గారు. ఆయన రాసే ప్రతి పాట మనకి వినడానికి మాత్రమే కాదు, ఫీల్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో ప్రేమ, బాధ, ఆనందం, అసలు ఇలా ఏ ప్రతి ఎమోషన్ని తీసుకున్నా సింపుల్గా పదాలతో ఎక్స్ట్రాడినరీగా ఫీల్ చేయించే మ్యాజిక్ పెన్ అన్నమాట అయింది. సో మరి ఆయన రాసిన పాటల్లోంచి ఇవాళ కొన్ని పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను వివిధ ప్రోగ్రాంలో. రైట్ నౌ కార్తీక్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్. లవ్లీ సాంగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి విన్న తర్వాత 4:13 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గీత గోవిందం సినిమా నుంచి గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో చిత్ శ్రీరామ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఇష్క్ సినిమా నుంచి ప్రదీప్ విజయ్ అండ్ కళ్యాణి నయ్యర్ పాడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు, మరి అనంత్ శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. సో 423 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం, అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి, నాతో మీరు చూంచేస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈరోజు స్పెషల్గా మనం అనంత్ శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్ వింటున్నాం కదా. సో మరి యాక్చువల్గా పదాలు అయితే అందరూ రాస్తారండి, కానీ ఆ పదాలతో మనసుల్ని మాట్లాడి ంచే వాళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. అలాంటి మ్యాజికల్ లిరిసిస్ట్లో మన అనంత శ్రీరామ్ గారు తప్పకుండా ఉంటారు. ఆయన లిరిక్స్లో తెలుగులో తీయదనం ఎంత ఉంటుందో దానికి తగ్గ అర్థం కూడా అంతే ఉంటుంది కదా. అందుకే కదా ఆయన పాట స్టార్ట్ అయితే మనం స్కిప్ అస్సలు చేయలేం. సో అది మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో అర్మాన్ మాలిక్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్స్ అనంత శ్రీరామ్ గారు రాసిన లవ్లీ లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మరి ఇవాళ వివిధాని. సో మరి చాలా పాటలు వేస్తున్నాను, మరి నా ఫేవరెట్ సాంగ్ వేయపోతే ఎలా చెప్పండి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం కార్తీక్ పాడిన పాట ప్లే చేసేస్తున్నాను ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్.

జీనియస్ మూవీ నుంచి శ్వేతా మోహన్ పాడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి 4:43 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈరోజు అనంత శ్రీరామ్ గారు పాడిన, ఐ మీన్ రాసిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇవాళ షోలో. సో నెక్స్ట్ అయితే నీరజ్ శ్రీధర్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను దడా సినిమా నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి సాహసం శ్వాసగా సాగిపోలో ఈ పాట కూడా అనంత శ్రీరామ్ గారు రాశారు. మరి ట్యూన్ అయితే కంపోజర్ క్రియేట్ చేస్తారండి, కానీ ఆ ట్యూన్ని పాదాలతో సైతం మన గుండెల్లో నిలబెట్టేది, ఎప్పటికీ నిలబెట్టేది అనంత శ్రీరామ్ గారు లాంటి లిరిసిస్ట్లే అండ్ వాళ్ళు రాసిన పదాలే కదా. మరి అలాంటి ఎంతోమంది అద్భుతమైన లిరిసిస్ట్లు మనకి ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తే, వాళ్ళ వివిధ కూడా బై బై చెప్పేస్తున్నాను. మరి ఎగ్జాక్ట్గా 4:50కి ఆర్జే చేతన్ వెనిలా ప్రోగ్రామ్తో రెడీగా ఉంటారు. దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసే టైం అయిపోయింది. మళ్ళీ మనం జూలైలో కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ off.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.

0: చేసింది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు, ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్నోవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం కెనబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మందగల కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. గిరిజన విశ్వవిద్యాలయ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ నైపుణ్యాలు పెంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో సూచించారు. ఇటీవల సీషెల్స్లో 3 రోజులు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి నాయకులకు భారత సంస్కృతి హస్తకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా కాంచీపురం స్కార్ఫ్స్ ఇత్తడి తాబేల్ను బహుమతులుగా అందించారు. డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా రాష్ట ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అమరావతిలో పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ సర్ ఇంటింటి సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించాలని, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ఫారాలను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని బీఎల్ఓలకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ సూచించారు. మహిళలు కార్యాలయాల్లో సురక్షితమైన గౌరవప్రదమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడటం ప్రతి సంస్థ బాధ్యత అని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గుంటూరు జిల్లాలో

జరిగిన కార్యక్రమంలో పోస్ట్ చట్టం 2013 అవగాహన కార్యక్రమంలో పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా 6,000 పైగా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జులై 29. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:05 దాటి కాస్త అటు ఇటుగా గడియారం పరిగెడుతుంది. అయినా కానీ ఏం వరి అవ్వదు భయ్యా, మీకోసం ఈ టైంలో మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్తో, మంచి హిందీ సాంగ్స్తో లోడై ప్యాక్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను మన గీత్ కథా చల్లో మీకు వినిపించడానికి. మరి ఇప్పుడైతే మీకోసం వచ్చేసింది స్వదేశ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ గాథ చల్ ప్రోగ్రామ్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దేవ్ మరియు సన్ ఆఫ్ సర్దార్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథ చెల్లవు. మరపు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్. వెల్కమ్ టు సజనాపూర్ మరియు గరం మసాలా. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే కేంద్రంగా నిలిచిందని, వికసిత్ భారత్ సంకల్పంలో యువత పాత్ర కీలకమని విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో రేపటి నుంచి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా రేపు సత్యవేడు సెజ్లో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్స్కు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారని కలెక్టర్ వివరించారు. మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారం కోసం రూపొందించిన పోస్ట్ చట్టంపై ప్రతి ఉద్యోగి అవగాహన ఉండాలని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పోస్ట్ చట్టం 2013 అవగాహన కార్యక్రమంలో సూచించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మించే 4 వరుసల రహదారికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి ఈరోజు సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు మార్గదర్శకత్వం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, అనుమతులు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న శారీరక దివ్యాంగులు, బధిరులు, అందులైన బాలికలకు ప్రత్యేక వసతి గృహంలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వినోద్ తెలిపారు. నిరుద్యోగ యువత కౌశల్య పోర్టల్ నైపుణ్యాభివృద్ది పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఉపాధి లభిస్తుందని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు కూడా ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా మీకోసం ఒక మంచి ఛాంపియన్ సాంగ్ వినిపించేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
2: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातियों बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के किसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा

0: ప్రశిక్షణ కేంద్రం స్థాపన కీ.
1: ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new model. I'm confident and this university has unique position.
1: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్టంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: Google, the largest FDI that has happened in India is under Google Data Center, which is committed by them and 2 phases. Green Hydrogen Valley, this is also not there in anywhere in India. Maname first ikkada thevadam jarigindi. Already manaku green co sambandhinchindi, Green Hydrogen Plant Foundation edam jarigindi sir. Adi kuda torlo they have whatever commitment they have given, that will be done.
1: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో జూలై 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న కృష్ణ తీరంలో. భయ, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఈరోజు సెలవు, ఎల్లుండి కూడా సెలవు వచ్చి మధ్యలో రోజు మాత్రం స్కూలు ఉంటే అస్సలు తెగ బాధపడిపోయేవాళ్ళం. భయ్య, స్కూల్కి వెళ్ళాలంటే అసలు అడుగులు ముందుకు పడేవే కాదు. మధ్యలో రోజు ఏదన్నా కానీ కొంచెం అలా, ఉద్యోగంలో కూడా అంతే కదా, ఇప్పటికి స్టిల్ ఈరోజు హాలిడే, ఎల్లుండి హాలిడే, కానీ రేపు మాత్రం ఆఫీస్ ఉంటే ఉంటుంది. చూసారు, ఎక్కడ లేని అన్ని బయటకు వస్తాయి భయ్య ఆటోమేటిక్.

సో ఇట్లాంటి బాధలు అనుభవాలు మనందరికీ చాలా కోకొలల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తానంటే భయ్య, ఇలాంటి వారి బాధని, అదే మన బాధని మనకన్నా మన పక్క వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు భయ్య. అందుకే జపాన్లో ఒక రూల్ పెట్టారంట, అఫ్కోర్స్ అక్కడ ఇది నడుస్తుందట, ఇలా హాలిడేస్ మధ్యలో వర్కింగ్ డే ఉంటే కూడా ఉంటే కనుక ఆ రోజును కూడా హాలిడేగా ప్రకటించేస్తారట. ఆహా, వినడానికే ఎంత గొప్పగా హాయిగా ఉందో కదా, ఇక అనుభవించే వాళ్ళు ఇంకెంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారో. సో మీకు కూడా ఇట్లాంటి ఫీలింగ్ కావాలంటే గో టు జపాన్, అక్కడే ఉంది ఈ రూల్ అన్నమాట. సో కనీసం మనకు లేకపోయినా పక్కలకు ఉన్నా కానీ చూసి ఆనందిద్దాం, మనకు కూడా ఇట్లాంటి రోజులు ఎప్పుడు వస్తాయని ఆలోచిస్తూ, అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం విన్న తర్వాత ఇంకొక మంచి సూపర్ హిట్ సాంగ్ వింటే కూడా బాగుంటుంది కదా, అందుకే మీకోసం అనగనక ఒక రాజు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ ఈ మధ్య కాలంలో మన మనుషులకి ఈ పిస్తాంత్రోఫోబియా అనే సమస్యతో బాధపడేవాడు ఎక్కువైపోతారు భయ్యా. ఏంటిది పిస్తాంత్రోఫోబియారా? అంటే ఏంది భయ్యా, పిస్తా పప్పు ఎక్కువ తింటూ వస్తుంది అనుకున్నారా ఏంటి? కాదు భయ్యా, అదేమి కాదు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు దీని అర్థం ఏంటంటే, గతంలో తమకు ఏదైనా అనుభవాలు ఎదురైతే మళ్ళీ ఇక మనుషులను నమ్మాలంటే భయపడ్డాం, దీన్నే పిస్తాంత్రోఫోబియా అంటారు. అయినా ఇటువంటి మన కొత్త ఏం కాదు కదా, అయినా కానీ చల్తా మన బండి ఎక్కడ ఆగదు కదా, అది ఇది కదా మనకు కావాల్సిన మోటివేషన్ అని నాకు ఎవరో గొప్పవాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్పాను అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సఫైట్ సాంగ్ తెచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నామ కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయం మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేద్దాం అనుకొని చాలాసార్లు ఆ చార్ట్ గీసుకొని ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఒక 10 పేర్లు రాసుకుంటూ అందులో 2 ఫైనల్ చేసి ఇదిగో ఇక్కడికి వెళ్ళాలని చెప్పి ఒకటినైతే కనుక చూస్ చేసుకుంటాం. కానీ మొత్తానికి వెళ్తామా లేదా అంటే అది ఎప్పుడు మనకు అలవాటే కదా అయ్యా అని చెప్పి అలా ఊరుకుంటాం. కానీ ఈ ప్లానింగ్లో ఫస్ట్ 10 పేర్లు రాసాం చూశారు, అందులో 10కి 9 పేర్లు అంటే 90% వరకు వాళ్ళు వీళ్ళు చెప్తే మనం ఇన్స్పైర్ అయినాయే తప్ప మనకంటూ స్వతహాగా ఇది ఖచ్చితంగా నేను చూడాలని చెప్పి మన ఒక ఆలోచన చూసారా, ఆ ఆలోచన మోటివేట్ చేసేలా చేస్తాయంట. సింపుల్ భయ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, భయ్య తాజ్మహల్ ఉందిరా చూశాను, భలే ఉంది మా అమ్మోళ్ళు లేదంటాడు, ఇది బాగుంది చూడాలనుకుంటాం. ఇంకోటి వచ్చి ఇంకో ప్లేస్ చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకోటి, ఇలా చెప్పింది వినడం ఒకటి అయితే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో బాగా వాడేస్తున్నాం కదా, అందులో కూడా మనము వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చాం ఇక్కడికి వెళ్ళి వచ్చా అని చెప్పి ఫోటోలు పెడుతుంటే ఇది ఖచ్చితంగా చూడాలి భయ్య, ఇది కూడా చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ మనం బయటికి వ్యక్తపరచకపోయినా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో అది అలా స్టోర్ అయిపోయి ఉంటుందట. ఇటువంటి సందర్భాల్లో అవి కూడా బయటకు వస్తాయట, అదన్నమాట సంగతి. సో మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? చేస్తే అందులో మీకు నచ్చినవన్నీ పక్క వాళ్ళు చెప్తే మీరు ఇన్స్పైర్ అయినవన్నీ ఈలోపు చెక్ చేసుకుంటుండండి. ఇప్పుడైతే మీకు మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ యానిమల్ నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వెల్బడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్న కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. భయ హోటల్ బిజినెస్ క్లిక్ రావాలి అంటే మెనూ కార్డులో వందల రకాల ఐటమ్స్ ఉండాలా? ఉండాలి అని మనం అంతా అనుకుంటున్నాం, కానీ ఇవేమీ అక్కర్లేదు భయ్యా. కేవలం 4 రకాల డిష్లు పెట్టి సంవత్సరానికి 90,000 కోట్ల వ్యాపారం చేస్తుందట ఒక విదేశీ కంపెనీ. చూసారా భయ్యా, 4 వంటలు పెట్టి 90,000 కోట్ల వ్యాపారం చేస్తుందంటే మామూలు విషయమా భయ్యా? మరి మనమేంటి భయ్యా, ఎక్కడికి వెళ్ళాగాని ఓ రకరకాల మెనులు కనబడతాయి, అందులో ఎన్నుంటాయి అనేది కన్నా 4 పెట్టినా కానీ చక్కగా ఒకదానికొకటి తలదన్నేలా ఉంటే ఈ మాత్రం వ్యాపార సామ్రాజ్యం సృష్టించడం అంత పెద్ద కష్టం కాదేమో భయ్యా. కాస్త కష్టపడితే అది ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు మనలో కూడా, కాకపోతే ఆ టాలెంట్ బయటికి రాదు, మనం తొక్కేసుకుంటూ ఉంటాం, ఎవరో అవసరం లేదు కదా. కాబట్టి కాస్త ఆలోచిద్దాం, ఏదన్నా వినూత్నంగా టేస్టీగా ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ కావడం పెద్ద గొప్ప ఏం కాదు ఈ రోజుల్లో కదా. అదన్నమాట సంగతి. మరి ఇంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక వైబ్ ఉన్న సాంగ్ వింటే కూడా చాలా బాగుంటుంది కదా, అందుకే మీకోసం మీరాయి నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం దేశంలోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గిరిజన యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో జరిగిన తొలి స్నాతకోత్సవంలో తెలిపారు. విద్య అనేది కేవలం డిగ్రీలు ప్రదానం చేసే ప్రక్రియ కాదని, అది తరాల భవిష్యత్తు నిర్దేశించే శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజున పూర్తిగా సేకరించి తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని అమరావతిలో ఈరోజు నిర్వహించిన సమీక్షలో నారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరిచి ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. సాంకేతికతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. దేశీయంగా జరుగుతున్న అభివృద్ది ప్రయత్నాలు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనతో కొనసాగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్లో ఈరోజు జరిగిన సదస్సులో పేర్కొన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలినరీ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ సర్ 2026 కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ శర్మకి తెలిపారు. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అభినందించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సాయిశ్రీకి 10వ తరగతిలో 591 మార్కులు సాధించినందుకు గాను

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.

0: అంగీకారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలు రాష్టపతి అభినందించారు. గిరిజన భాషలు మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్దం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పతకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత OCI వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది OCI కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర జూలై 3 ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2 రౌండ్ ఆఫ్ 16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2 రౌండ్ ఆఫ్ 16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2 రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మన స్టూడియోలో సమయం చూస్తే 7:16. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసేయంటో మంచి సినీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. మరి ఈ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిస్తే చెప్పాలి అనుకుంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైట్ రాంగో నేను చెప్పేస్తా. మరిక ముందుగా మీకోసం వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. ఈయన గారికి కాస్త ముందు జాగ్రత్త చాలా ఎక్కువ అండి. అది ఎంత ఎక్కువ అంటే ఎండల్లో కూడా వర్షం ఎక్కడొస్తుందేమో అని గొడుగు, అది విరిగిపోతుందేమో అని రెయిన్ కోటు కూడా తీసుకెళ్తారు. అంతటి ముందు జాగ్రత్త ఉన్న ఈ వ్యక్తికి పాపం కాలం కలిసిరాక కారు టైర్ పంచర్ అయింది. దానికి కూడా స్టెప్ని పెట్టుకున్నారండో, కానీ ఈసారి 2 టైర్లు ఒకేసారి పంచర్ అయినాయి. సో అందువల్ల కుదరలేదన్నమాట. ఈయనకి ఎట్లా ఉంటుందంటే కష్టాలు కూడా చాలా కామెడీగా వస్తూ ఉంటాయి. ఇంతకీ ఈయనెవరో మీరు గుర్తుపెట్టారా? ప్రశ్న మరొకసారి, ఈయన గారికి కాస్త ముందు చూపు ఎక్కువ అండి. అది ఎంత జాగ్రత్త ఎక్కువ అంటే ఎండల్లో కూడా వర్షం ఎక్కడొస్తుందేమో అని గొడుగు, అది విరిగిపోతుందేమో అని రెయిన్ కోట్ కూడా ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అంతటి ముందు జాగ్రత్త ఉన్న ఈయన వ్యక్తికి పాపం కారు టైర్ పంచర్ అయింది. స్టెప్నీ ఉంది, అయినా కానీ 2 టైర్లు ఒకేసారి పంచని. అలా అవడం వలన ఇది కష్టాలన్నీ కామెడీగా వస్తూ ఉంటాయి. ఇంతకీ ఈయనెవరో మీరు గుర్తుపెట్టారా? తెలిస్తే వెంటనే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇంతకడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? ఈయన గారికి కాస్త ముందు జాగ్రత్త ఎక్కువే, ఎండల్లో కూడా వర్షం వస్తుందేమో అని గొడుగు, అది ఎక్కడెగిరిపోతుందో అని రెయిన్ కోట్ కూడా తీసుకెళ్తారు. అంతటి ముందు జాగ్రత్త ఉన్న ఈయనకి పాపం కారు టైర్ పంచర్ అవ్వడం వలన, అది కూడా ఒకటి కాదు రెండు కష్టాలు కాస్త కామెడీగా వచ్చాయి. ఇంతకీ ఈయనెవరో గుర్తుపట్టారా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి? లక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమంత్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు నెమ్మోన్ గ్రామం నుండి వెంకటేశం, హేమలత గారు రైట్ ఆన్సర్తో. తదుపరి మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, ఐ లవ్ ఎఫ్ఎం వివిధ భారతి అంటూ పంపించారు.

సార్, దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ మధునగర్ నుంచి అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. నూతి సత్యానంద గారు పంపించిన హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ చార్లీ చాప్లిన్ అంటూ. అఫ్కోర్స్ చార్లీ చాప్లిన్కి ఈయన పర్ఫెక్ట్ మంచి యాక్టింగ్ చేస్తారు, కానీ ఆన్సర్ కాస్త పంపించేసుంటే ఇంకా బాగుండేదండి. నెక్స్ట్ కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ రైట్ ఆన్సర్తో. అన్వర్ బాయ్ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి గణేష్ రాజు శ్రీవాత్స. బట్ రైట్ ఆన్సర్కి చెప్దామంటే ఆన్సరే లేదు భయ్య ఇందులో. సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు అంటున్నారు సలాం అంటూ. వలైకుం అస్సలాం సార్. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ పంపించేశారు ఏలూరు రాధా మున్న అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ అస్సలాం అలైకుం అన్వర్ బాయ్ అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు లోకేష్ ఫ్రమ్ చిత్తూరు నుంచి అంటూ రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి అంటూ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే నువ్వు నాకు నచ్చావు మూవీలో మన బ్రహ్మానందం గారు. అటువంటి సీన్ చెప్పిన తర్వాత అటువంటి క్యారెక్టర్ గుర్తు రాగానే మన మైండ్లోకి వచ్చేది ఎవరండి, ఇంకెవరు, ది కామెడీ కింగ్, లెజెండరీ కమెడియన్ మన బ్రహ్మానందం గారు. అదన్నమాట సంగతి. మరిక తదుపరి మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నేను నరకడం మొదలెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే అంటూ మన ప్రిన్స్ మహేష్ బాబుతో పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు? ప్రశ్న మరొకసారి. నేను నరకడం మొదలెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే అంటూ మన ప్రిన్స్ మహేష్ బాబు గారితో పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు? మీకు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3. హలో.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మనసు మనసైన. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే అంటూ మన ప్రిన్స్ మహేష్ బాబుతో పవర్ ఫుడ్ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, ఆత్మకు నుంచి ఆదిశేషి పంపించేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రెండ్ పెట్టడం నుంచి, రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే గారు అంటూ పంపించేశారు భాస్కర్ మీనాక్షి, గండివేట్ జిల్లా, కామారెడ్డి జిల్లా నుంచి. ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాత్స, కొనపూర్ నుంచి, రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రెండ్ పెట్టడం నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి వెంకటేశం హేమలత గారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. తావు నూతి సత్యానంద్ గారు పంపించారు హయత్ నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు, రైట్ ఆన్సర్. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామరం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ అంటూ, మరియు మీ ప్రశ్నకు సమాధానం వచ్చేసి అంటూ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. తదుపరి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి కానూరు నుంచి తాతారావు, రైట్ ఆన్సర్. తదుపరి బ్రహ్మానందముడు పంపించేశారు ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్ అని, అదనమాట సంగతి. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, మన దూకుడు మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, అదన్నమాట సంగతి. సో నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం. మనోడికి ఆడవులంటేనే ఆమడ దూరం పారిపోయే మన గూకుల్ గారికి ఎదురైన అనుభవాలను చూశారు, అన్నీ ఇన్ని కాదండి. అయినా కానీ ఎవ్వరూ వదలట్లేదు ఇన్ని. ఎంతమంది ఎలా లవ్ ప్రపోజలు చేసి ట్రై చేస్తున్నా కానీ మనోడు మాత్రం యూ కాంట్ చీట్ మీ ఓకే అంటూ తప్పుకుంటూ తప్పించుకుంటూనే ఉన్నాడు ఈ అందగాడు. ఇంతకీ ఈ అందగాడు ఎవరు మీకు తెలుసా? తెలిస్తే ఇంకెందుకు ఆలస్యం? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఈ అందగాడు ఎవరు మీకు తెలిస్తే. మీకోసం వస్తుంది ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ భలే మంచి రోజు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఆడాలంటేనే ఆమడ దూరం పారిపోయే మన గొక్కులు గారికి ఎదురైన అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు, అయినా ఎవరూ వదలట్లేదు. ఎంతమంది ఎన్ని లవ్ ప్రపోజల్లు చేసినా కానీ మనోడు మాత్రం అందరినీ యూ కాంట్ చీట్ మీ ఓకే అంటూ తప్పుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ఈ అందగాడు. ఇంతకీ ఈ అందగాడైన గోకులు ఎవరు మీకు తెలుసా అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశిశు గారు, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడరావు నుంచి, రైట్ ఆన్సర్. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడరావు నుంచి, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి వెంకటేశం హేమలత గారు, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. మహేష్ బాబు సీతమ్మ ఒకటి సినిమల చెట్టు మూవీ అంటూ, వావ్ బ్యూటిఫుల్ సార్ ఏం చెప్పారండి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశ్వత జానకి రాజు గారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నమస్కారం సార్, మరి మీరు అన్ని ప్రశ్నకు జవాబు అంటూ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే రణ మూవీలో మన అలీభయ్య, అదన్నమాట సంగతి. సో ఇదండి ఈనాట మన ఈ మనసును మనసై. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేసేసారు కదా, మరిక నేను కూడా మీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. మనమంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం డ్యూట్ డ్యూట్ లవ్. ఈలోపు అయితే మీకోసం మంచి సూపర్ సంగతి వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కాటం రైడర్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. గిరిజన మహిళల అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించామని, గిరిజన విద్యార్థుల కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న మార్గాలను గుర్తించామని, 50,000 కోట్ల రూపాయల వ్యయంతో వాటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో చెప్పారు. రాష్టంలో మారుమూల గ్రామాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల కోసం వచ్చే కంపెనీలకు భూముల సమస్య లేదని మంత్రి భరత్ పేర్కొన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆప్కో సెర్ప్ సంయుక్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ఇండస్టియల్ కుటుంబిషన్లపై నెల రోజున నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఈరోజు ప్రారంభించారు. వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ 2025లో భాగంగా సాంప్రదాయ చేనేత రంగాన్ని పరిరక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరల ప్రాచుర్యాన్ని జిల్లా యంత్రాంగం కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర ప్రభుత్వ మూల్యాంకన బృందం ప్రతినిధులు అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి యంత్రాంగం సిద్దమైంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే నేరుగా పింఛన్ల మొత్తాన్ని చేరవేసేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
6: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 8:05. మరి ఈ టైంలో మనమంతా డ్యూయట్ డ్యూయట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయట్ డ్యూయట్ని. మనసు అనేది భలే చిలిపిదండి, మనం చెప్పినట్టు అది వినదు సరికదా. దానికి నచ్చిన వారు ఎదురైతే వారు ఎటు వెళితే అటువైపుగా వారి వంటే వెళ్ళిపోతుంది, మనల్ని లాక్కెళ్ళిపోతుంది. అరే, అది దాని అసలు యజమాని తానేనని ఎంత చెప్పినా వినకుండా తాను ఉండాల్సిన దగ్గరకు గుప్పెడు చోటు కోసం కోటి తిప్పలు పెట్టిస్తుంది, చివరకు విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానే కదా, ఇప్పుడు మీరు వినబోయే పాట కూడా ఇలాగే ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు వినండి పిల్ల జమీందార్ మూవీ నుంచి ఈ డ్యూయట్ని.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న జ్యూవెట్ జ్యూవెట్లో సముద్రంలో రావాల్సిన పెను తుఫాను ఒక చిన్న గుండెలో వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు అలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఇద్దరి మధ్యన మౌనం రాజ్యమెలుతున్న సమయాన్న మనసులోని ఊహలన్నీ ఒక్కసారిగా కళ్ళల్లో కనబడుతూ ఉంటే ఇక అప్పుడు మొదలవుతుంది అసలైన తుఫాను. అదేంటో తెలియాలంటే ఒక్కసారి చందమామ చిత్రం నుంచి ఈ పాటను మీరంతా వినాల్సిందే.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ

విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
6: इस विश्वविद्यालय से आपने जो अनुभव और कुशलता पाई उसके बल पर आप अपना भविष्य संवारने के लिए आगे बढ़ेंगे. अपनी बेहतरी के साथ ही अपने समाज और देश के लिए भी आपको सक्रिय योगदान करना है. ये भाव आपके दिल दिमाग से कभी ओझल नहीं होना चाहिए. आपको ऐसे भारत का निर्माण में सहायता करनी है जहाँ विकास समतापूर्वक है और कोई भी पीछे ना छूटे.
5: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్

0: హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
1: आज हमारा भारत आत्मनिर्भरता के रथ पर सवार होकर वैश्विक कुरुक्षेत्र में हुंकार भर रहा है और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और టెక్నాలజికల్ ఎక్సలెన్స్ కు ఆగే బఢానే మే ఏక్ లీడింగ్ రోల్ ప్లే కరేగా.
0: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
2: Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen.
0: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంకోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. అందానికి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది వారేనేమో. చందమామ కూడా ఒక్కసారైనా కానీ విజిటింగ్ చేయాలనుకుంటే వచ్చి వారిని చూసి తీరాలేమో. మరి ఈ ప్రేమికులకు ఉన్నటువంటి గొప్పతనం అదే. మరి అల్లరి ఆశలు ఎంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా వారి మధ్య దూరం మరింత దగ్గరగా చేసేస్తుందట. అది ఎలాగో తెలియాలంటే ఒకసారి మురారి చిత్రం నుంచి ఈ పాటను మీరే వినండి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశ్చర్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్లో. ఆ అందమైన పెదవులను ఎంతగా బ్రతిమలాడుతున్నా కానీ బయట పెట్టనంటుంది ఆ మదిలోని మాటలను. పోనే ఊరికే ఉండనిస్తుందా అంటే తల వంచుకొని ఉన్నా సరే తన వైపు

0: City FM 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని ఈ సమయంలో మధుర గీతాలు అంటూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెంతక ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర గీతాలని. ముందుగా మీకోసం అబ్బుతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్. ప్రియురాలు పిలిచింది మరియు రౌడీ అల్లుడు ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరాబుతున్న గీతాలు విచిత్ర సోదరులు మరియు యుద్ధభూమి. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్షం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విక్కీ దాదా మరియు త్రినేత్రుడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: Red Bharti FM 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విద్యుత్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు భాగ్యరేఖ మరియు భలే అమ్మాయిలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

నీవే ప్రేమలత, నీవే నా కవిత. కిన్నెర మీదుల కిల కిలవి పలువన్నెల మెరపుల

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా అర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు మూగనోము మరియు గాలిమేడలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు న్యూస్ ని హిందీ వింటారు.
1: రత్న పాండే. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज ईरान के राष्ट्रपति डॉ मसूद पजश्कियन से टेलीफोन पर बातचीत की. राष्ट्रपति पजश्कियन

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ తల్లా శామ్యూల్ బృందం వారిచే ఫలించిన కళలు బుర్రకథ వింటారు.

అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకునకు ఇరువురు కుమారులు ఉన్నారు, పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. యాకోబునకు 12 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడైనటువంటి యోసేపు చరిత్రను అదే ఫలించిన కలలుగా ఇప్పుడు కథాగానం చేయబోతున్నాము. యోసేపు

ఈ విధంగా తండ్రి గారు ఎక్కువగా యోసేపు ప్రేమించుట చూచినటువంటి అన్నలందరూ అసహ్యంతో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి కాలమందు

ఈ విధంగా అన్నగారితో చెప్పగానే వాళ్ళందరూ కూడా యోసేపు మీద కక్షతో ఉన్నారు. అంతేకాదు నవరాత్రి మరొక కలగన్నాడు యోసేపు. అయ్యా సూర్య

అయితే ఈ కథను తండ్రి గారితో చెప్పగాని ఆ తండ్రి గారు యాకోబు కుమారుడైన యోసేపునకు కలభావాన్ని వివరిస్తున్నాడు. ఎలా అదిగో సూర్యుడు అనగా

ఈ విధంగా తండ్రి గారు ఆ కలభావాన్ని వివరించాడు. సూర్యుడనగా నీ తండ్రిని, చంద్రుడనగా నీ తల్లి, ఏకాదశి నక్షత్రములు నీ అన్నలు, మేమందరం కూడా నీకు నమస్కారం చేసినట్లుగా ఈ కలభావం ఉన్నది కుమార అని చెప్పాడు. ఆనాటి నుండి యోసేపు మౌనంగా ఉన్నాడు. ఇలా ఉండగా ఆ ప్రాంతానికి వర్షాలు లేక నీళ్లు కరువయ్యాయి. యాకోబు తన యొక్క మన్నలన్నింటినీ తోలుకొని క్షేకమ ప్రాంతానికి వెళ్లాలని తన 10 మంది కుమారులకు తెలియజేయగా వారు వెళ్లిపోయారు. వెళ్లిపోయి చాలా కాలమైన తర్వాత కూడా ఏ కబురు లేదు. అలాంటి సమయంలో వారి యొక్క వార్తలు తెలుసుకోవాలని తన దాపుదమన్నటువంటి యోసేపుని పంపిస్తున్నాడు తండ్రి గారు. ముద్దుల తనయుడు.

0: ఈ విధంగా తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా కుమారుడు యోసేపు బయలుదేరి షేకేమనడు ప్రాంతానికి వెళ్లాడు. వస్తున్నటువంటి తమ్ముడైన యోసేపును చూసిన అన్నలందరికి కూడా
1: ఉన్నారు.
0: అదిగో స్వప్నకర్త వస్తారు.

ఈ విధంగా వారి మధ్యకి రాగానే ఆ యువసేపని నేల మీద పడవేసి తగరాజ్యం తగదరిగడ అరే అన్ని వారు అన్నట్లుగా దొద్దసాగినారా.

0: అందరికి దండాలు పెడుతున్నాడు, అందరి పాదాలు పట్టుకున్నాడు. కరుణా కటాక్షమ లేనటువంటి అన్నలందరూ కూడా ఒరే నీచురా నిన్ను చంపేస్తావురా, నిన్ను చంపే వరకు వదిలిపెట్టవు అని అంటుంటే పెద్దవాడు ముందుకొచ్చి తమని చంపవద్దు, మన చేతులతో మనం చంపవద్దు, ఎక్కడ పాడుగోతులు పడేస్తే వెళితే చనిపోతాడు అని చెప్పగానే ఆ గోతి దాపుకు తీసుకుని వెళ్లి యోసేపు ని ఆ లోతైన పాడుగోతులు పడవేస్తాడు. గోతులు ఉన్నటువంటి యోసేపు
1: అయ్యో ఎలా ఉన్నాడండి.

ప్రపంచములో కలిగ కఠిన గతి పుట్టయుంటే పాడు భూమిపై కటికి చేకటి గోతిలో బ్రహ్ముకొని.

0: ఈ విధంగా చెల్లో దుఃఖపడుతున్నారు.
1: పనులందరికి కూడా మిశ్రామి దేశానికి వెళుతున్నట్టు వ్యాపారస్తులకు 20 వెండి నాణ్యాలకి యోసేపును అమ్మేశారు. ఆ వ్యాపారస్తులు తీసుకుని వెళ్లి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు ఫరో రాజు అతని పరిచారకుడైనటువంటి పోతీపరునికి 20 వెండి నాణ్యాలకి అమ్మేశారు. అయితే యోసేపు ఆ పోతీపరుని ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి సమస్తము కూడా సమకూరుతున్నవి. అయితే యోసేపు నవ్వు ముఖముతో సౌందర్యవంతుడుగా ఉండటం చూసి ఆ పుతీపరిని భార్య ఏం చేస్తున్నదంటే, యోసేపు

0: ఈ విధంగా
1: యోసేపును చూసి అమితమైన సౌందర్యంతో యోసేపు నా ప్రేమను తీర్చు అని పైబడి వస్తుంటే యోసేపు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవటం లేదు. అయితే ఒక దినాన యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి అమంతంగా పడిపోయి నా ప్రేమను తీర్చమంటే యోసేపు మాత్రం ఆ గదిలో నుండి బయటకు పరిగెత్తి వెళ్లాడు. తన యొక్క ప్రేమను తన మాటను ధిక్కరించాడని అగ్రవేశురాలైనటువంటి ఆ పొత్తిపరుని భార్య
0: మదనమోహనగారితో
1: చెప్పగానే భర్త గారు వెనక ముందు ఆలోచన చేయకుండా అతనిని చెరసాల్లో వేయించారు. ఆ చెరసాల్లో రాజుగారి యొక్క సేవకుడు ప్రాణదాయకుడు భక్షకారుడు ఇద్దరు కూడా నేరములు చేసిన వాడాయి ఆ చెరసాల్లో ఉంటున్నారు. ఆ ఇద్దరు కూడా ప్రాణదాయకుడు భక్షకారుడు కూడా ఏం చేస్తున్నారంటే చెరి యొక్క కలను కన్నారు.

0: ఓ ఈ పానదాయిక
1: పానదాయిక
0: మూడు కొమ్మలంటే మూడే దినములు
2: అవునవును.
0: మూడు దినముల తర్వాత ఆ రాజుగారు నేను పిలిపించి నీపై ఉన్నటువంటి నేరాలన్నీ రద్దు చేసి నీ ఉద్యోగానికి ఇస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత భక్షకారుడు ముందుకొచ్చి ఓ యోసేపు గారు నా కల భావానికి కూడా చెప్పండి తెల్లాని.

0: భక్షాకారుడు చెప్తున్నాడు, యోసేపు గారు
1: నేను భోజనాలు మోసుకుని వెళుతున్నాను రాజుగారికి, పైన గంపలో రాజుగారి యొక్క భోజన పదార్థాలు ఉన్నాయి.
0: నేను వెళుతుండగా
1: ఆకాశంలో ఉన్నటువంటి తగిన పక్షులని వచ్చేసి నా పై గంపలో ఉన్నటువంటి భోజనాన్ని భోంచేసి వెళ్ళిపోయాయి. దీని భావం ఏమిటి
2: చెప్పండి.
1: అనగాని ఏమంటున్నాడు, మూడు గంపలనగా మూడు దినములు, గంపలు ఆహారాన్ని ఏ విధంగా భోంచేసాయో ఆకాశ పక్షులు, నీ రక్తము మాంసాలని కూడా
0: ఆ నింగి పక్షులు భోంచేస్తాయి. మూడు రోజుల్లో
1: మరణము తజ్జం
2: అని యోసేపు చెప్పాడు. అదే ప్రకారంగా వారి జీవితంలో నెరవేరాయి. అయితే ఆ యోసేపు దేవుని ప్రార్థించాడు, నాకు విడుదల దయచేయమని. అప్పుడు ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో

0: ఈ విధంగా కలగన్నాడు.
1: అవునవును,
0: ఏమిటి ఇలాంటి పీడకలు వచ్చేసిందని రాజుగారు తలగడ మార్చుకొని మళ్ళీ నిద్రిస్తుండగా రిణవ కలగంటున్నాడు. ఏడు

0: ఈ విధంగా
1: ఎప్పుడైతే
0: పూర్వరాజు కన్నటువంటి కళలు తత్తరపడుతూ ఏమిటి కళభావం ఎవరు చెబుతారు
1: అని చెప్పి
0: మంత్రులను
1: సామంతులను
0: పండితులను
1: జ్యోతిష్యులను
0: మొత్తాన్ని ఎందరందరూ రప్పించారు. కానీ ఎవరు కళభావం
1: ఎవరి వల్ల కాలేదు,
0: ఒక్కరి వల్ల కాల. అప్పుడు ప్రాణదాయకుడు యోసేపు చెప్పిన రీతిగా ఉద్యోగం వచ్చింది, పాత ఉద్యోగం. యోసేపుని గుర్తు తెచ్చుకొని మహారాజు దాపునికి వచ్చి,
1: మహారాజా
0: మీరు కన్నటువంటి కలభావం చెప్పేవాడు
1: ఒక్కడే
0: సరస్సాలో ఉన్న యోసేపనగా యోసేపును
1: బయటికి
0: తీసి స్నానాదులు వనరించి తెల్లని దుస్తులు
1: ధరింపజేసి
0: పర్వరాజు దాపును తీసుకుని
1: వచ్చి
0: ఆ పర్వరాజుకి నమస్కారం
1: చేయగా
0: పర్వరాజు చెబుతున్నాడు.

0: ఎప్పుడైనా
1: ఎప్పుడైతే
2: ఆ మహారాజు కన్నటువంటి కళలకు
1: ఓహో
2: యోసేపు భావాన్ని చెప్పాడు
1: చెప్పాడు
2: బలిసిన గోవులు ఏడును
1: ఏడును
2: బలము కలిగిన వెల్లును కలదంటున్న ఏడును ఏడు సంవత్సరాలకు సాదృశ్యం
1: అయ్యా
2: ఏడు సంవత్సరాలు దండిగా మెండిగా వర్షాలు కురిసాయి పంటలు సమృద్ధిగా పండుతాయి
1: అలాగే
2: బక్క చిక్కిన
1: ఏడు గోవులను
2: కాలు కొంకులు ఏడు కొంకులకు సాదృశ్యము మరి ఏడు వత్సరములకు చూసిన
1: ముందుగా
2: ఏడు వత్సరములు పంట పండుతాయి తర్వాత కరువు వస్తుంది ఆ కరువు కాలంలో ముందుగా పండిన పంటను వాడుకోమని చెప్పి దేవుడు ముందుగా మీకు తెలియజేశాడు మహారాజా
1: అయ్యా
2: అని యోసేపు చెప్పగానే ఆ యోసేపు మాటలు విన్నా
1: కరువు
2: చక్రవర్తి అత్యంత సంతోషపరుతుడై యోసేపు దామనికి వచ్చి ముద్దు పెట్టుకుని ముద్దు డొంగరు తొడిగి రక్తం కిరీటం పెట్టి యోసేపు రాజు చేశాడు యోసేపు నువ్వు చెప్పినట్టుగా ఈ రాజ్యం అంతా
1: నీదే
2: అని చెప్పాడు
3: లేడు లేడు నేను పోలేడవాడు నా రాజ్యం అన్న

కాబట్టి నువ్వే రాజువి. ఏడేడు 14 సంవత్సరాలు అదే ప్రకారంగా యోసేపు కలమాన్ చెప్పగా 7 సంవత్సరాలు వర్షాలు కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి. పండిన పంటలంతా యోసేపు ధాన్యాన్ని కొట్లు కట్టించి నిల్వ చేశారు. ఈ కరువు 7 సంవత్సరాలు వచ్చాయి. ఆ కరువు పాపఖండమైన కరువు ప్రపంచమంతా వచ్చింది. యోసేపు అన్నకు కూడా వచ్చింది, కనాను దేశానికి. అప్పుడు తండ్రి గారు, మీరు ధాన్యం

0: పైగుప్తుడు ఎవరో కృతరాజు వచ్చాడు, మీరు 10 మంది వెళ్ళి దానిలో తీసుకురమ్మని ఆ తండ్రి గారు
1: చెప్పాడు.
0: 10 మంది తనయులు పైగుప్త దేశానికి వచ్చారు. మణిమయ రత్నం సింహాసనం మీద కొలువి తీరి ఉన్నటువంటి
1: యోసేపును
0: చూసి కొమ్మడని గుర్తించక
1: రాజా.

0: విధంగా 10 మంది యోసేపు పాదాల చుట్టూ చేరి పడి పడి దండాలు చేస్తుంటే అప్పుడు యోసేపు మొదటి కళ
1: గుర్తొచ్చేసి
0: ఇక వీళ్ళు మనలే అని నాటి కళ గుర్తు చేసుకుని వెళ్ళినాయి. మరి బంధించాలని నిన్న బాధలు పెట్టి 3 రోజులు ఉప్పులోని భోజనం
1: పెట్టి
0: తర్వాత మేలైన ధాన్యాన్ని ఇచ్చి మీ తమ్ముడు ఉన్నాడని చెప్పారు కదా అతన్ని తీసుకురమ్మనగా ఆ మరలా వచ్చి తండ్రి గారితో ఆ తమ్ముడు పంపించమన్నారు. తండ్రి గారు పంపించారు మళ్ళా పాలు తేళ్ళ బాలా నింపుకొని అయ్యా రాజు ఎందుకు మీ మీద కోపంగా ఉంటున్నాడు, మీ అమ్మగారు నేను కూడా రాజుకి దండాలు చెప్పాము అని చెప్పను గానీ ఆ 10 మంది కూడా సంచమాన తీసుకుని వచ్చి ఈసారి 11 మంది ఆ యోసేపు చుట్టూ చేరి దండాలు పెడుతుంటే యోసేపునకు 2వ కళ గుర్తొచ్చింది. సూర్యుడు చంద్రుడు ఏకాదశి తారల 11 అంటే మా నాన్నగారు మా అమ్మగారు మా యొక్క 11 మంది అన్నదమ్ములు నాకు దండాలు పెట్టారంటే నాటి కళలు నేటి కళ నెరవేరగలిగాయి అని చెప్పి ఆ కళను గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే ఆ యొక్క బెంజమేలుకు కమ్మని భోజనాన్ని సిద్ధపరిచాడు. అయితే మీ తల్లి గర్భాన్ని ఏ విధంగా జన్మించారు?
1: అదే విధంగా
0: కొలువ తీరమన్నాడు. పెద్దవాడు దాపునికి వచ్చాడు. రూబేను, సిమ్యోను, యోదా, గాదు, ఇశ్శాఖారు, జెబులోను, దాను, నఫ్తాలి, ఆషేర్, ఇలా 10 పేర్ల కొలువు తీరమన్నాడు. అయితే నాయన 12 పేర్లు ఇచ్చాడు. పెద్దవాడు దాపునికి వచ్చి నువ్వు పెద్దవాడివా, ఇదిగో నీకు జ్యేష్ఠ భాగం, మధ్యలో ఎవరికి ముట్టించకుండా
2: పెద్దవాడు.

పెద్దవాడికి జ్యేష్ఠ భాగము, చిన్నవాడికి అధిక భాగం ఇచ్చి ఆ యోసేపు అందరికి వడ్డన చేశాడు. తాను కూడా కూర్చొని భోంచేశాడు. 11వ పాటలో అయితే గుర్తు పాటల సంచివాడు బెంజమిన్ గోతంలో పెండి పాత్ర మీద కుట్టించి ఆ దొంగతనాన్ని ఆ సంచివాడి మీద వేసి తన దాపుని తీసుకురామనగా ఆ తమ్ముడిని తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి మా తమ్ముడు లేకపోతే మా నాన్నగారు మాకు దక్కడు అని చెప్పగానే అయితే అప్పుడు మరలా సరస్సులో బంధించాడు. వీళ్ళు ఎంతకాలమైన నన్ను గుర్తించరు అని వారికి తనకు తానుగా బయలుపడుతున్నాడు. అన్నలారా.

0: నేను మీ తమ్ముడిని యోసేపుని ఆనాడు కొట్టి పాడి కుదర పడేసి వ్యాపారస్తుల కిందనా యోసేపు అనగానే అన్నలందరూ కూడా మమ్మల్ని క్షమించమన్నారు. యోసేపు అన్నలందరూ కూడా క్షమించి కరువు ఉంది కాబట్టి మా నాన్నగారిని మన వారిని అందరూ కూడా తీసుకురమ్మనగానే యోసేపు బ్రతికున్నాడని చెప్పగాని
1: తండ్రి
0: ఆ తండ్రికి ప్రాణాలు లేచి వచ్చి
1: యాకోబు గారు
0: ఆ తమ్ముడు అన్నర్ని
1: తీసుకుని
0: తన వారు మూడు తరాల వారు కదిలొచ్చారు.
1: కదిలొచ్చి
0: యోసేపును చూసి
1: చూసి
0: తండ్రి గారు కౌగిలించుకుని యోసేపు అని ముద్దు పెట్టుకున్నాడు.

0: ముద్దు పెట్టుకు
1: యాకోబునకు
0: అయ్యా
1: మోయబడిన నేత్రాలు తెరవబడి
2: ఉన్నాయి.
1: యోసేపును దీవించాడు. యోసేపు నువ్వు ఫలించడు కొమ్మ,
0: ఫలించాడు
1: అంటే నిత్యం పోత కాత,
0: ఎప్పుడు
1: తరుగుంటూ ఉండదు
0: లేదు
1: అని దీవించి ఆ యొక్క ఐగుప్త దేశంలో 17 సంవత్సరాలు యాకోబు జీవించాడు. ఈ విధంగా యోసేపు కన్నటువంటి కళలన్నీ కూడా నెరవేరాయి. ఇదే ఫలించిన
0: కళలు.
1: ఓయమ్మలారా,

అవలీలగ మాధనముల అర్పిస్తామోయి, అవలీలగ నీ ప్రాణం అర్పిస్తామోయి, అవలీలగ మాధ